ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 23 రోజు క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 14 రోజు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన విభజన భయానక జ్ఞాపక దినం పార్షన్ హారర్స్ రిమెంబర్స్ డేగా పాటిస్తారు. 1947లో జరిగిన దేశ విభజన సమయంలో ప్రజలు అనుభవించిన అంతులేని బాధలు, ప్రాణ నష్టాలు మరియు ఎదుర్కొన్న సామూహిక వలసల భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విభజన నాటి కష్టాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు, డాక్యుమెంటరీల ప్రదర్శన మరియు 2 నిమిషాల మౌనం పాటించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు మై గవ్ క్విజ్ సంయుక్తంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2021

ఆగస్టు 14న ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా ప్రకటించారు. దేశ విభజన వల్ల ఏర్పడిన సామాజిక విద్వేషాలను తొలగించి ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలలో జాతీయ సమైక్యతను సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. 1947లో జరిగిన దేశ విభజన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వలసల్లో ఒకటిగా నిలిచింది. దీనివల్ల సుమారు 1.5 కోట్ల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు మరియు 2 లక్షల మంది 20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ఈ ప్రాంతాల వాళ్ళు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు మరియు నాటకీ కాలం ప్రసారమైంది. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 సుక్తి సుధా కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత ముస్తక్ మదాని.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వరకాతు. నహ్మదుహు నసల్లిలా రసూలిల్ కరీమ్ అమ్మాబాద్. వలల్లాహు తబారక వతాల ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన సదఖల్లాహు అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వతాల సకల మానవాళి మేలు కోరుకుంటూ ప్రవక్తల పరంపరను ప్రారంభించాడు. ఆ ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము ఒక పెద్ద సందేశము. అందరి దేవుడు ఒక్కడే అని నినదించారు. మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పారు. తెల్లవానికి నల్లవానిపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదని నిరూపించారు. మనిషి పుట్టుక రీత్యా వంశం ఆస్తి దృష్ట్యా గొప్పవాడు కాలేడని, దైవభీతి పరాయణత దృష్ట్యా అతను గొప్పవాడు కాజరడని చెప్పి భక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. బానిసత్వానికి వ్యతిరేకంగా అలం విప్పారు. మూఢనమ్మకాలను ప్రారదోలారు. తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఏలుగెత్తి చాటారు. కూలి వాణి చెమట బిందువులు ఆరక ముందే కూలి చెల్లించాలని కష్టజీవులకు అండగా నిలిచారు. 40 ఏళ్ల వయసులో హీరా గుహలో ప్రపంచానికి వెలుగులు పంచారు. ఆయనే ఆ మహనీయుడే ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ మహనీయుడి పేరు ప్రపంచం నలుమూలల ప్రతి క్షణము స్మరిస్తూనే ఉంటారు. ప్రవక్త సంస్మరణలో ప్రపంచ ముస్లింలు తన్మయత్వం పొందుతారు. ప్రాణానికి మిన్నగా ప్రవక్తను పిలిపిస్తారు. రోజు 5 పూటల ఇచ్చే అజాన్ పలుకుల్లో మొహమ్మద్ పేరు పలకడం, ఆ పేరును విన్న తర్వాతే దరుదు పంపడం, ఇదంతా అద్భుతమే. మరి మానవాళి ముక్తి మోక్షాల కోసము కారుణ్యంగా అందిన ఆ మహనీయుడి జీవిత ఆదర్శాలు ఎప్పటికీ అనుసరణీయమే. ఆయన చేసిన త్యాగాలు అనుపమానమైనవి. బలహీనుల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము మానవ కోటికి మార్గదర్శకం. నేను మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనలు పరిష్కారం చూపిస్తాయి. ఆనాడు మక్కా ప్రజల్లో అలముకున్న అసమానతను తొలగించారు. దేవుని ఏకత్వ నినాదం అందరినీ పక్క పక్కనే నిలుచోబెట్టింది. ఒక నల్ల జాతికి చెందిన నీగ్రో బానిసను కాబా దైవాగృహ కాబా గోడలు ఎక్కించి మొట్టమొదటిది అజాన్ ఇప్పించిన, మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన ఘనత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికే దక్కుతుంది. కుటుంబ నిర్వహణ అయినా, పిల్లల పెంపకమైన, పరిపాలన వ్యవహారాలైనా, యుద్ధరంగమైన, సామాజిక వ్యవహారాలైనా, ఆరాధనలైనా, అన్నిటిలోనూ సమతూకం పాటించి చూపించారు. సకల రంగాల్లో

కృపను ప్రవక్త మహనీయులు చూపిన అడుగుజాడుగు మనందరికీ శిరోధార్యాలు. ఈ ప్రపంచంలో అతిపెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే అది ప్రవక్త బాధ్యత. ప్రజలను అజ్ఞాన అంధకారం నుంచి, చెడుల నుంచి కాపాడి మంచి వైపునకు పిలవడము, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడము.

0: తమ శిష్య బృందానికి బోధించిన మంచి భర్తగా, ఉత్తమ వైద్యుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రవక్తగా, స్నేహితుడిగా, గొప్ప తండ్రిగా, మంచి వ్యాపారిగా, కాపరిగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. వనరుల వినియోగమైన, దాన గుణమైన, దాంపత్య జీవితమైన, అతిథి మర్యాదలైన, శుచి శుభ్రత విషయాలనైనా, బంధుత్వ సంబంధాలైనా, పరిపాలన వ్యవహారాలైనా అన్నిటిలోనూ ప్రవక్త సలాసల్లం చూపిన బాట బంగారు బాట. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించి చూపారు. 23 ఏళ్ల కాలంలో అరబ్ సామ్రాజ్యంలో ఆదర్శ సమాజాన్ని సుస్థాపించారు. నిజమైన విశ్వాసిగా, ఒక శాంతిని వ్యాపించేటువంటి ఒక అల్లా యొక్క దాసుడిగా జీవితం గడపడానికి అల్లా ప్రాప్తం కలిగాక ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.
1: మీరింతవరకు ముస్తక్ మదానీ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 పొలం కబుర్లో.
2: ఆంధ్రప్రదేశ్లో పశు సంవర్ధక రంగానికి మరింత బలం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన పశు పోషకులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతులపై పడుతున్న వైద్య భారం తగ్గించాలనే లక్ష్యంతో పశు ఔషధ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశు పోషకులు ఎక్కువగా బ్రాండెడ్ మందులపై ఆధారపడుతూ అధిక ఖర్చులు భరిస్తున్న నేపథ్యంలో అదే నాణ్యతతో జనరిక్ పశు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ పశు సంవర్ధక రంగంలో కొత్త మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 150 పశు ఔషధ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా పశువులకు అవసరమైన ముఖ్యమైన జనరిక్ మందులు, టానిక్స్, విటమిన్లు, క్రిమి సంహారక యాంటీబయాటిక్స్, ఖనిజ మిశ్రమాలు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పశువుల చికిత్స కోసం రైతులు ప్రైవేట్ మెడికల్ షాపులు లేదా వెటర్నరీ డీలర్లపై ఆధారపడుతున్నారు. చాలా సార్లు బ్రాండెడ్ మందులు అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా పాలు ఇచ్చే పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచే చిన్న రైతులకు ఇది భారీ ఆర్థిక భారం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న జనరిక్ పశు ఔషధ కేంద్రాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మారనున్నాయి. ఈ కేంద్రాలను గ్రామస్థాయి గొర్రెల పెంపక సహకార సంఘాల ద్వారా నిర్వహించనున్నారు. ముఖ్యంగా మహిళా సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం లభించనుంది. ప్రతి కేంద్రం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనుంది. ఆశావహ జిల్లాల్లో ఒక్కో యూనిట్ కు 1.5 లక్షల వరకు సాయం అందించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 5.41 కోట్లుగా, ఒక్కో యూనిట్ కు 3.61 లక్షలుగా వ్యయం అంచనా వేశారు. రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుందనే విషయానికి వస్తే, జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో పోలిస్తే 30% నుంచి 70% వరకు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. దీనివల్ల పశు వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. PMBI అంటే ఫార్మసూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సమన్వయంతో మందులు కొనుగోలు, నిల్వ, నాణ్యత నియంత్రణ జరుగుతుంది. అందువల్ల నాణ్యతపై రైతులకు నమ్మకం పెరుగుతుంది. పశు వైద్యశాలల ఆవరణంలోనే ఈ కేంద్రాలు పనిచేయనున్నందున రైతులు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. జ్వరాలు, క్రిములు, పాల ఉత్పత్తి తగ్గడం, చర్మ వ్యాధులు, పాద ముఖ వ్యాధి వంటి సమస్యల సమయంలో తక్షణ మందులు అందుబాటులో ఉండడం వల్ల పశువుల ప్రాణాలను కాపాడే అవకాశం కూడా పెరుగుతుంది. ఈ కేంద్రాల్లో జరిగే అన్ని లావాదేవీలు POS అంటే పాయింట్ ఆఫ్ సేల్ విధానంలో నిర్వహించనున్నారు. దీని ద్వారా మందుల విక్రయాలు పారదర్శకంగా ఉండడంతో పాటు నిల్వలపై పర్యవేక్షణ సులభమవుతుంది. ఇంకా మందుల దుర్వినియోగం తగ్గి సరైన మందులు సరైన ధరలకు రైతులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్రాల నిర్వహణలో భాగంగా కొనుగోలు మరియు నిల్వలపై 20% ప్రోత్సాహకం, విక్రయాలపై 20% మార్జిన్ అందించనున్నారు. దీంతో గ్రామీణ యువత, మహిళా సంఘాలు, సహకార సంఘాలు ఈ కేంద్రాల నిర్వహణలో ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇది కేవలం మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటుకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టి కార్యక్రమంగా కూడా మారనుంది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

0: రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో కోళ్లు, లక్షల సంఖ్యలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పశు వైద్య సేవల ఖర్చులు పెరగడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. పశు సంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. పాల ఉత్పత్తి, మాంసపు ఉత్పత్తి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమల అభివృద్ధికి నాణ్యమైన పశు వైద్య సేవలు అత్యంత కీలకమైంది. అందుకే ప్రభుత్వం జెనరిక్ పశు ఔషధ కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకునింది. రాష్ట్రంలోని పలు జిల్లాల పశు పోషకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా చిన్న రైతులు, గొర్రెల పెంపకందారులు, పాల ఉత్పత్తిదారులు మందుల ఖర్చులు తగ్గడం వల్ల లాభం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక పశువు అనారోగ్యానికి గనక గురైతే చికిత్సకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. జెనరిక్ మందులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని పలువురు పశు పోషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి దశలో 150 కేంద్రాలను ప్రారంభించి ప్రజల స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మండలాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో జన ఔషధ కేంద్రాల మాదిరిగా ఈ పశు ఔషధ విక్రయ కేంద్రాలు కూడా గ్రామీణ ఆరోగ్య భద్రతలో కీలక పాత్రను పోషించనున్నాయి. పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడంలో జెనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయి. రైతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పాలు మరియు మాంసపు ఉత్పత్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం ద్వారా లభించనున్నాయి. రైతు సంక్షేమం, పశు సంవర్ధక అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక బలోపేతం అనే 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశముంది. వరి సాగులో గింజల తర్వాత అత్యధికంగా లభించే ఉప ఉత్పత్తి వరిగడ్డి. భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రధాన పశుగ్రాసము. అయితే వరిగడ్డిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఇందులో సెల్యులోస్, హెమీసెల్యులోస్ మరియు లెగ్నిన్ ఎక్కువగా ఉండడం వల్ల పశువులు దీనిని తక్కువగా తింటాయి మరియు జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. వరిగడ్డికి పోషకాలను, నత్రజనిని జోడించి దాని నాణ్యతను పెంచే ప్రక్రియను వరిగడ్డి పోషణ లేదా పోషక విలువల పెంపుదల అని పిలుస్తారు. ఇది పశువులకు మంచి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తుంది. పచ్చిగడ్డితో పోలిస్తే వరిగడ్డిలో ప్రోటీన్, మాంసకృతులు శాతం చాలా తక్కువ, అంటే సుమారు 2-3% అన్నమాట. లెగ్నిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల పశువులు సులభంగా అరిగించుకోలేవు. అలాగే కరువు సమయాల్లో లేదా పచ్చిగడ్డి లభించని కాలంలో పోషణ చేసిన వరిగడ్డి పశువులకు బలాన్ని ఇస్తుంది. పోషణ చేసిన గడ్డిని మేపడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాలు అధికంగా కూడా ఇస్తాయి. వరిగడ్డి పోషణలో ప్రధానంగా యూరియా చికిత్స అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఆర్థికపరమైన పద్ధతి. యూరియా చికిత్స పద్ధతిలో కావలసిన పదార్థాలు వరిగడ్డి 100 కేజీలు, యూరియా 4 కేజీలు, నీరు 50-60 లీటర్లు, ప్లాస్టిక్ కవర్లు లేదా కుళ్ళిపోని గుంత ఒకటి అవసరమవుతుంది. తయారీ విధానంలో శుభ్రమైన నీరు నిల్వ ఉండని ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకోవాలి. 4 కేజీల యూరియాను 50-60 లీటర్ల నీటిలో పూర్తిగా కరిగించాలి. ఆ తర్వాత వరిగడ్డిని పొరల పొరలుగా పరుచుకోవాలి. ప్రతి పొరపై యూరియా ద్రావణాన్ని సమానంగా స్ప్రింక్లర్లతో చల్లుకోవాలి. గడ్డిని బాగా ఒత్తడం వల్ల గాలి బయటకు పోతుంది. చివరిగా ప్లాస్టిక్ కవర్లతో గాలి చొరబడకుండా గడ్డిని గట్టిగా కప్పివేయాలి. ఈ విధంగా కనీసం 21 రోజుల పాటు నిల్వ ఉంచాలి. 21 రోజుల తర్వాత కవర్ను తొలగించి గాలికి ఆరబెట్టి పశువులకు మేపాలి. యూరియాలోని నత్రజని గడ్డిలో ప్రోటీన్ శాతాన్ని 8-10% పెంచుతుంది. దీనివల్ల గడ్డి మెత్తబడి అరుగుదల పెరుగుతుంది. ఇది ఒక ఆధునిక పద్ధతి. ఇక్కడ యూరియా, మొలాసిస్ అంటే చెరుకు పాకం, ఖనిజ లవణాలు మరియు సిమెంట్ కలిపి గట్టి బ్లాకులుగా తయారు చేస్తారు. పశువులు ఈ బ్లాకులను నాకడం ద్వారా అవసరమైన పోషకాలను పొందుతాయి. యూరియా చికిత్స చేసిన గడ్డిని వెంటనే పశువులకు పెట్టకూడదు. కనీసం 21 రోజుల తర్వాతనే దీనిని పశువులకు అందించాలి. కవర్ను తీసిన వెంటనే యూరియా వాసన అంటే అమ్మోనియం పోయే వరకు 1 నుంచి 2 గంటల పాటు గాలికి ఆరబెట్టాలి. మొదటి 2 నుంచి 3 రోజులు పశువులకు కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి. పశువులకు తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఆర్థిక లాభాల విషయానికొస్తే తక్కువ ఖర్చుతో పశుగ్రాస నాణ్యత పెరుగుతుంది. పచ్చిగడ్డి లేదా దానా కొరత ఉన్నప్పుడు యూరియా చికిత్స చేసిన గడ్డి మంచి ప్రత్యామ్నాయము. పచ్చిగడ్డి లేదా దానా కొరత ఉన్నప్పుడు దానికి బదులుగా యూరియా చికిత్స చేసిన గడ్డి మంచి ఫలితాన్నిస్తుంది. పశువుల ఆరోగ్య స్థితి మెరుగుపడడం వల్ల వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. వరిగడ్డిని కాల్చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కలుగుతుంది. కాబట్టి రైతులు వరిగడ్డిని కాల్చకుండా యూరియా చికిత్స వంటి పద్ధతుల ద్వారా పోషణ చేసి పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం అత్యంత ప్రయోజనకరము. ఇది పశువుల ఉత్పాదకతను పెంచడమే కాకుండా లాభదాయకమైన పాడి పరిశ్రమకు దోహదపడుతుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్ధతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆ నాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
3: మూడు దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ను రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనిటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈరోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సిఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

0: विशेष कार्यक्रमं सम्बोधितवान्। एकस्मिन् सामाजिक संचार पटलीय संदेशे असौ देशस्य विभाजनकाले घोरयातनाम् अनुभूतवद्भ्यः सर्वेभ्यः जनेभ्यः स्वकीयां भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। तेनोक्तं यत् सर्वकारः एतं दारुण इतिहासं संस्मरन् राष्ट्रस्य एकताम् अखण्डतां सामाजिक सौहार्दं च निरन्तरं सुदृढीकर्तुं पूर्णतया कटिबद्धो वर्तते। स्वतंत्रता दिवसावसरे दिल्ली मेट्रो सेवाः सर्वेषां कृते अन्तिमस्थानकेभ्यः प्रातः चतुर्वादनतः एव प्रारप्स्यन्ते। दिल्ली मेट्रो निगमेन निगदितं यत् एषः निर्णयः स्वतंत्रता दिवस समारोहे सहभागितायै आगच्छताम् विशेषातिथीनाम् आमन्त्रितानां सुगम गमनागमनाय गृहीतः। नाइजीरिया देशस्य लागोस नगरे चतुर्दिनानि यावत् आयोजितायां राष्ट्रमण्डल प्रतिस्पर्धायाम् अत्युज्ज्वल प्रदर्शनेन सह भारतं 35 पदकानि स्वायत्ति कृतवत् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి. ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరాక్షర ప్రసారమవుతుంది. తర్వాత కవితా గానం పెన్నా నది రెండో భాగం ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకోట సుబ్బారావు గారు. అనంతరం గుండె శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ, ఈ అంశం గురించి డాక్టర్ సుదీప్తి వర్ధాన్కర్తో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొడేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హెలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కొరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక. అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ బొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హెలో విరిచి కార్యక్రమం. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలని ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్టం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భారత సర్కార్ బడా రహి క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్.

0: करार है ताकि इन्वेस्टमेंट्स बढ़े, रोजगार मिले लोगों को, देश को एक मिनरल सिक्योरिटी मिलना चाहिए। उसके साथ साथ भारत सरकार का जो इंपोर्ट डिपेंडेंसी कम है उसके लिए प्रयास कर रही है। आज नरेंद्र मोदी सरकार जो रिफॉर्म्स लाए हैं होल ऑफ मिनरल रेवेन्यू जनरेशन में 65% था 2014-15, आज 85% शेयर बढ़ाया, वैसा ही लगभग 23% स्टेट्स का रेवेन्यू बढ़ाया।
1: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలోవ్నియాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంట్లో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్లో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురీ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు, అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యత స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథుని క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. 22 కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 గాయపడ్డారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది.

0: వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నుల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రారంభమవుతుంది.

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. బీఎస్యు కళాశాలలో డిగ్రీ హానర్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు 18 వరకు పొడిగించినట్లు అడ్మిషన్ల సంచాలకులు ఆచార్య హనుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను బీఎస్యు అధికార వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చన్నారు. ఇక రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ ఫిజికల్ డైరెక్టర్ విభాగాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి 20 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని సూచించారు. ఆయా విభాగాల్లో పీజీ చేసి 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 50% ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా మొదటిగా మట్టి నమూనాలను తీసుకొచ్చే 250 అర్హులైన రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి పత్రాలను అందించనున్నట్లు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ జి లలిత శివజ్యోతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులు కుల ధృవీకరణ పత్రం, పొలం నుంచి శాస్త్రీయ పద్దతిలో సేకరించిన మట్టి నమూనాను కేవీకేలో సమర్పించాలన్నారు. ఇక విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హుల జాబితాను జిల్లా వెబ్సైట్లో ప్రకటించినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మహ్మద్ అయూబ్ తెలిపారు. అర్హుల జాబితా sps.nellore.ap.goe.in/notices/recruitment group 4 and class 4 ప్రొవిజనల్ జనరల్ లిస్ట్ అనే టైటిల్తో పొందుపరిచినట్లు వివరించారు. 30 పోస్టులకు సంబంధించి సాధారణ అర్హుల జాబితాలో అభ్యంతరాలు ఉంటే 19 తెలియజేయాలని కోరారు. వివరాలకు 0861239518 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:20. మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరాచన వింటారు.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: కార్యక్రమంలో ఇప్పుడు కవితాగానం ప్రసారమవుతుంది. పెన్నా నది రెండో భాగం రచన మరియు సమర్పణ శ్రీ ఈతకుట సుబ్బారావు.
2: 102.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

ఏ పట్టణంబుననే కాలమును పెన్న కాల్వల చేత ముక్కారు బండు కృషివలుడు దువ్వూరు రామిరెడ్డి నుడివిన పలుకే పెన్నమ్మ విశిష్టిత చరిత్ర గల సీమ మనవసిద్ధి ఏలిన నెల్లూరు నేల ప్రాచీన స్థావరం ఆది మానవుల సంచారం రాతు యుగాలకు సాక్ష్యం ఈ పెన్నా తీరం నెల్లూరు నేల తల్లి గొంతుక పురాణం కాలనాటి ప్రహేళిక ఆ ప్రవాహ చరిత్ర నదీ వైభోగమే వర్ణనాతీతం ఎప్పటికీ కాలాతీత ప్రవాహం యుగ యుగాల సాక్షి మౌనంగా సాగే ఈ మహానది మార్కండేయ పురాణంలో సుప్రయోగగా మురిసిన తెలుగు జాతి గుండెల్లో పెన్నేటి తల్లిగా మెరిసిన తీరమే సంస్కృతి ఆలవాలమై తరతరాల తరంగమై నేటికి అనంత చైతన్యం మునుల తపస్సులకు ఫలమై పినాకిని పేరుతో పుణ్యతీర్థమై అష్టాదశ పురాణాల సాక్షిగా పునీతమై పల్లె పల్లెకి పలకరింపు జీవనాధారంలో పులకరింపు తిక్కనాచారుని మమకారమే పెన్న సంస్కృత భారతంలో సుప్రయోగను చూసిన కవిబ్రహ్మ నెల్లూరు నేలమట్టిపై మమకారం సుప్రయోగ అని ఉన్న చోటల్లా పెన్నా నామకరణం చేసి కవిత్వంలో పెన్నాకి పట్టాభిషేకం చేశారు. పెన్నా ఒడ్డున ఇసుక తిన్నెల్లోని వీరగాదులు నీటి సుడిగుండాల్లో వేదనాదాలు ఇప్పటికీ ఇక్కడ ప్రతిధ్వనాలు. ఒడ్డనున్న ఆలయాల గంటల సవడి నిరంతరం వినిపించే పెన్నా ప్రవాహ సందడి. ఈ పెన్నానే కదా నేలమ్మకి జీవనాడి, మనకందరికీ జీవశ్వాస, అక్షరాలకు అందని అనంతమైన ప్రేమ ప్రవాహం. పెన్నేటి ఒడ్డున ప్రతి మనిషికి నీవే కదా ఆత్మీయురాలివి. మరో మార్కండేయుని కావ్యంలా సాగిపోతున్న సుప్రయోగవల్లి నీకు వందనం పెన్నా తల్లి.

జీవన పినాకిని కర్ణాటక నందికొండల్లో కదిలింది ఒక ప్రాణం, తెలుగు నేలను ముద్దాడే ప్రయాణం, అనంతపురపు గుండెల్లో అడుగులు వేస్తూ కడప కోనల్లో గలగలా నవ్వులు చిందిస్తూ చిత్రావతి పాపాగ్నిలతోడు ఉపనదుల హారతుల మురిపాలు నీకు. సోమశిల గర్భాన అమృతాన్ని దాచి నెల్లూరు చెరువులకు పచ్చదనం పరిచి ఎండమావుల నేలలో ఇరువై పారి ప్రాజెక్టుల దారిలో ప్రాణదాతగా కోటి ఎకరాల దాహాన్ని తీరుస్తూ రైతన్న నవ్వుల్లో తనే తరిస్తూ మైపాడు తీరాన మంద గమనమై సాగి ఊటుకూరు ఒడిలో ఒదిగిపోయిన వేగి సాగర సంగమమే తన గమ్యస్థానమై పెన్నానది నిలిచింది మన జీవన వేదమై. గిరిశ్ సరిత్ సంవాదం పచ్చని కొండల గుండెల్లో నుంచి పరుగుదీస్తూ నల్లని గిరులకు పచ్చని హారం పడుతూ శిలల చుట్టూ మువ్వల ఆభరణంలా మెరుస్తూ కొండల చెలిమితో కోటి రాగాలు పలుకుతూ అలల తాకిడికి కరిగిన ఇసుక రేణువులతో తీరంలో సాగే సన్నని స్నేహాల ముచ్చట్లతో ప్రతి అడుగున ఒక సరికొత్త బంధాన్ని అల్లుకుంటూ పెన్నమ్మ సాగుతుంది పరవళ్ళు తొక్కుతూ నది గర్భాన దాగిన గులకరాళ్ల తాకిడికి. సరిగమల నాదం పుట్టింది జలధారల సడికి, రాళ్లతో సరిగమలాడుతూ రాగాల జోలపా

మాట్లాడుతూ, ప్రకృతి ఒడిలో పెన్నా నది నర్తిస్తుంది చూడు, ఎండ తాకిడికి ఇసుక వెండిలా మెరుస్తుంటే, గిరుల నీడలు నదిలో చిత్రాలు గీస్తుంటే, కొండలు రాళ్లు ఇసుకను తనతో నడిపిస్తూ పెన్నా ప్రవాహం పినాకిని అయి సాగుతుంది అలరిస్తూ. పెన్నా తీరం పురాతన గాథలు. రాతి యుగపు జాడల్ని రాళ్లలో దాచుకుని కృష్ణా గోదావరి తుంగభద్రలలో మానవ చరిత్ర మొదటి ఊపిరి. ఆఫ్రికా నేల ఆదిమ జాతులు తీరమును ఆశ్రయించిన జీవం నాటిన వేళ అస్థి పంజరాల సాక్షిగా కాలమే నిలిచి ఇదే తొలి ద్రావిడ నిలయం నినదించి భాషలన్నిటికీ తల్లిగా తెలుగు వెలసి 26 ద్రావిడ భాషల మూలధారగా నిలిచి నెల్లూరు కన్నూరు కడప మట్టిలో పదాల పుట్టుకలు పల్లవించాయి. నల్లని లోపల ఎర్రని బయటగా కొండల్ని కాల్చిన కళ తెలిసిన జనమది. ఆఫ్రికా సంస్కృతి ప్రతిబింబంలా పెన్నా ఒడ్డున పాత జ్ఞాపకాలు మెరిశాయి. ఎలకుర్రు అనే పేరులోనూ చరిత్ర పలికింది. సోమాలియా స్వరాల్లో తెలుగు ఇనిపించింది. వాడున్యాడు అన్న మధుర పలుకులో ప్రాచీన బంధాల ప్రతిధ్వని వినపడింది. ఇనుమును అగ్గిలో కరిగించిన చేతులు అస్త్రాలుగా జీవనాన్ని మలిచిన తెలివి. దక్కన్ నేల గర్భంలో పుట్టిన శక్తి మన సంస్కృతికి మూలస్తంభం. ఈ నేలపై నడిచిన వారు తొలి ద్రావిడులే అనేదే చరిత్ర. వారి వస్తువులు మాటలు జీవితం ఇప్పటికీ మన సంస్కృతిలో శ్వాసిస్తున్నాయి. పెన్నా ప్రవాహం కేవలం నీరు కాదు, మన జాతి జ్ఞాపకాల పరంపర. కాలం చిరిగించలేని సత్యానికి ఈ నేలే శాశ్వత సాక్ష్యం. పుట్టుకలో పర్వత గర్భం, పసిడి వెలుగుల పల్లకిలో ప్రవహిస్తూ నంది కొండల అంచుల్లో మేఘాల ముద్దులతో మెలుకువై చిన్న జలధారిగా జారింది. కొండల ఒడిలో కిలకిల నవ్వుతూ కాసుల పంటలపై కరుణగా పారుతూ పల్లెల పలుకుల్లో పాటై మారింది. పసిపిల్లల అడుగుల్లో చప్పళ్లై రైతన్న చెమటలో జీవమైంది. ఎక్కడో రాళ్లను తాకి అలలు అల్లరి పిల్లల్లా ఇగిసి ఇసుక తిన్నెలను చేరి స్నేహితులతో కరచాలనం. ఒక్కో అల ఒక జ్ఞాపకం, ఒక్కో పరవళ్ళు ఒక్కో కథ. తీరాల గుండెల్లో నిలిచిపోయేలా సాయంత్రపు ఎర్రటి ఎలుగుల్లో పెన్నా పరవళ్ళు పాడిన గీతం గాలిలో తేలే వేదంలా వినిపిస్తూ చంద్రుని వెండచూపుల్లో అలలు వెన్నెల చీర ధరించి పల్లెల పొలిమేరులు దాటి పక్షుల కిలకిలా రావాళ్లు వెంట పెట్టుకుని కాలంతో కలిసి ప్రయాణించి పల్లెలతో ప్రజలతో మమేకమై అక్కడ సముద్రం తన విశాల హృదయాన్ని తెరిచి రా అని ఆహ్వానించిన వేళ పెన్నా తన అలలన్నీ అర్పించి నీలి అనంతంలో లీనమయ్యింది. అది నది ప్రయాణం కాదు, భూమి నుంచి సముద్రం వరకు జీవితమే రాసుకున్న దీర్ఘ కవిత. పెన్నా పల్లెల ఊపిరి, రాళ్ల స్నేహితి, ఇసుకల అటసఖి, తెలుగు నేల గుండెలో ఎప్పటికీ పారే జ్ఞాపకం.

సింహపురి పడమటి దిక్కులో వెలుగొండ పొలిమేరలు ప్రకృతి వేసిన పచ్చని రంగవల్లులు నల్లమల అడవుల అంచున వెలసిన నీలాల వెలిగొండల హోయల విల్లు అనంతమైన ఆకుపచ్చదనం కనుచూపమేర కారడవి కొండమలపులో కోనల రవి తారకాసుర సంహారానికి సాక్ష్యంలా నింగిని తాకే శిఖరాలు నిలువెత్తు నిలిచిన ధైర్యంలా జలపాతాల సవ్వడి రాయి రాయి గుసలగుసలాడే రాగాల్లో జలపాతాల ఇల్లో సాగే గీతాల్లో పెన్నమ్మ ఒడికి చేరే వాగుల వేగం నల్లమల గుండెల్లో నిండిన జీవరాగం వెలిగొండ అందిస్తున్న జీవ వైవిధ్యం ఉదయగిరి కోటగోడల వీరగాదులు భైరవకోన శివుని పాదముద్రలు అటవీ తల్లి ఒడిలో అమృతధారలు ఒదిగిన ఆదివాసీల నవ్వులు ఏలాది మూలికల వైద్య ఇలువలు అదే కదా జీవ వైవిధ్య నిలయం పులి గాండ్రింపులు నెమలుల నాట్య విన్యాసాలు ప్రకృతి ప్రేమికులకు కోవెలలు పర్యాటకులకు పరవశాలు మట్టి వాసనలో పుట్టిన మనసుల మమతల సవ్వడి ఎలుగొండ నుంచి పయనించే పెన్నానే కదా నిత్యసిరి పినాకిని పరవళ్లే తుళ్ళింతలు మనసును తాకే పలకరింపు పెన్నానది ఒక జలధార శతాబ్దాల చరిత్రకు నమూనా కళా వైభవానికి సాక్షి కృష్ణదేవరాయల పోరాట గాథలకు ప్రజాయోగ్య పాలనకు మైలురాయి కవిత్రయ ఘటంలోని అమృతధార సీమను పునీతం చేసిన జీవనది ఈ పెన్నానది నది నడకలో కూడా తిక్కనగారి పద్యపు లయ పెన్నమ్మ అలల గలలు సోమయాజి పద్యపు మంజీర ధ్వనులు నది ఇసుక తిన్నెల్లో ఇరాట పర్వపు విన్యాసాలు తరగలే ఆ

సాహిత్యానికి వైశిష్ట్యం, సాంస్కృత వైభవం, తిక్కనతో ప్రారంభం ఈ పెన్నానదియే కదా వేదిక. భారత రచనకు శ్రీకారం పెన్నాతీరం తిక్కన పీఠం. యజ్ఞయాగాదులు పవిత్రతో మహాకార్యం. నిర్విఘ్నంగా సోమయాజిగా నిలిచారు, భారతాన్ని అందించారు. తిక్కన సోమయాజి కవిత్వమే కాదు, రాజకీయ ఇలువలు వెల్లివేసిన రాజకీయవేత్త, హరిహరనాద తత్వ దార్శనికుడు. ఒక్కడే ఆయన అద్వైత భావన ప్రచారకులు. పాత్రలు కళ్ల ముందు కదలాడటమే తిక్కన కవిత్వ ప్రత్యేకత. సంభాషణలు సహజం, చిత్రణ నాటకీయం. అందుకే కవిబ్రహ్మ సంస్కృత పదాలను పక్కన పెట్టి తెలుగుకు ప్రాధాన్యత, సామాన్యుడికి అర్థం చెప్పేలా పద్యంకు నడకను నేర్పిన కవిబ్రహ్మ. భారతాన్ని హరిహరనాథునికి అంకితం, మత సామరసానికి నాంది ఈ పెన్నమ్మే కదా భారతాన్ని కన్న తల్లి. పెన్నానది నీటి వనరు కాదు, సంస్కృతికి నిలయం. ఇక్కడే కదా ప్రాచీన తల్పగిరి ఆలయం. శేషతల్పపై పవళించిన రంగడే తిక్కన సాహిత్య కృషికి ప్రత్యేక సాక్షి. రైతుల జీవితం, ప్రజల సంప్రదాయాలు ముడిపడి ఉన్న నది, విడదీయలేని బంధం ఈ పెన్నమ్మ తల్లి. దక్షిణ తీరానికే తలమానికం శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం. 12వ శతాబ్దపు గాలి గోపురం, అలరారే శిల్పకళా చాతుర్యం మరో శ్రీరంగం. భక్తి పారవస్య కేంద్రం పెన్నమ్మ తల్లి ఒడ్డున. శక్తి పీఠాలలో ప్రసిద్ధి, ఆది శంకరాచార్యుల ప్రతిష్ట. శ్రీ చక్రక్షేత్రం, చోళుల కాలం నిర్మాణం, అలరించే శిల్పకళా నైపుణ్యం ఈ జొన్నవాడ పెన్నానది నీడనే కదా. 3 నదుల కలయిక, పెన్నా బీరాపేరు బొగ్గేరుల సంగమం ఈ నదీమాత ఒడ్డున. సంగమేశ్వర ఆలయం ప్రాచీన ఆధ్యాత్మిక నిలయం. ఆంగ్లేయుల నాటి ఆనకట్ట, ఆధ్యాత్మిక చారిత్రక చింతన, సంస్కృతిని సంతరించుకున్న సంగమం.

0: మీరింతవరకు కవితాగానం పెన్నా నది రెండో భాగం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకొట్ట సుబ్బారావు.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: కార్యక్రమంలో ఇప్పుడు గుండె శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ, ఈ అంశం గురించి డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: హృద్రోగుల సంరక్షణలో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు కార్డియాక్ ఫిజియోథెరపీ. మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి వివరాలను అందించడానికి మనతో డాక్టర్ జె సుదీప్తి వర్ధన్ గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ అంటే ఏంటండి?
3: కార్డియాక్ ఫిజియోథెరపీ అనేది ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అండి. కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాము. ఇది జనరల్ గా గుండె జబ్బులున్న పేషెంట్స్ కి, గుండె జబ్బులు అంటే మామూలు చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, యాంజినా అటాక్, లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, లేకపోతే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిలియర్స్, లేకపోతే హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు అంటే ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే వాల్ రిపేర్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే చెస్ట్ ఇంటర్వెన్షన్స్ అయిన పేషెంట్స్ కి త్వరగా కోలుకోవడానికి వాళ్ళు అంటే మందులతో పాటు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తామండి. ఇది మెయిన్ గా సూపర్వైజ్డ్ ప్రోగ్రామ్, సూపర్వైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అంటాము. దీనిలో మెయిన్ టూ పార్ట్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ అన్నమాట.
2: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్పారు, ఈ ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయండి? ఉదాహరణకు మనం గనక సమాజంలో చూస్తే ఈ బైపాస్ ఇటువంటివి అయిన వాళ్ళు ఎక్కువగా శ్రమ ఉండే పనులు చేయకూడదు అంటారు. మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా ఎటువంటి ఎక్సర్సైజెస్ ని సూచిస్తారు డాక్టర్స్?
3: ఈ రిహాబిలిటేషన్ అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేస్తారు అంటే వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్, అంటే పేషెంట్ కి ఎంత మాత్రం గుండె జబ్బు ఉందో ఆ లిమిట్స్ లో, వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద డిసీజ్ అంటాము, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేస్తాము. ఇవి ప్రతి పేషెంట్ కి వేరండి, ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాము. తర్వాత దీనిలో కూడా ఫేజెస్ ఉంటాయి, సో ఆ ఫేజెస్ ని బట్టి ఎక్సర్సైజ్ పెంచడం, ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి

0: ఉంటాయి. అంటే ఎగ్జర్షన్ లెవెల్ అంటాము, పేషెంట్ ఎగ్జర్షన్ లెవెల్ బట్టి ఇస్తామండి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి.
1: డాక్టర్ గారు, మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయండి?
0: కౌన్సిలింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గుండె జబ్బు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా హార్ట్ కండిషన్ ఏమన్నా ఉన్నప్పుడే ఉందంటే మెయిన్ గా పేషెంట్స్ డిప్రెస్ అవుతారు. డిప్రెస్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, సోషలైజేషన్ తగ్గిస్తారు. అంటే వాళ్ళు మళ్ళీ పనికి వెళ్ళలేకపోవచ్చు, దానివల్ల ఫ్యామిలీ ఇన్కమ్ తగ్గొచ్చు, తిరిగి ఇది వరకు లాగా యాక్టివ్ గా నడవటం, పనులు చేయలేకపోవడం, దానివల్ల డిప్రెషన్ అనేది ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎడ్యుకేషన్ అని ఎందుకంటున్నామంటే, పేషెంట్ ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి మీకు ఇది వచ్చిందండి, దీన్ని మనం తగ్గించుకోవచ్చు, అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ తో పాటు మీరు ఇది చేస్తే దీనివల్ల ఈ లాభం ఉంటుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంతకాలం చేస్తే మీకు దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది. మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ స్టైల్, యూజువల్ గా కార్డియాక్ కేసెస్ లో మనం నార్మల్ లైఫ్ అనము, నియర్ నార్మల్ లైఫ్ అంటాం. అంటే తిరిగి మళ్ళీ వాళ్ళ నార్మల్ గా అయితే అందరూ రాకపోవచ్చు, సో నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎక్వైర్ చేసుకునేలాగా మనం వాళ్ళని డిజైన్ చేసి ప్రోత్సహించాలన్నమాట. సో ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్సర్సైజ్ అనేవి తప్పకుండా రెగ్యులర్ గా ఒక ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేయడం అనేది జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల రోగులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి?
0: మెయిన్ గా ఒక ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసినప్పుడు దానికి సర్టెన్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఉంటాయండి. మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళ కార్డియాక్ ఫిట్నెస్ పెంచడం, కార్డియోవాస్క్యులర్ ఆర్ కార్డియాక్ ఎండ్యూరెన్స్ పెంచడం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అండి. అంటే వాళ్ళకి ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది, ఎందువల్ల వచ్చింది, దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్, నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకురావడం, అంటే మళ్ళీ బ్యాక్ టు వర్క్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. తర్వాత రెడ్యూసింగ్ స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ ఉంటాయండి. సో రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అంటే దానిలో ఏముంటుందంటే రిస్క్ ఫ్యాక్టర్స్ బోల్డ్ ఉంటాయి, లైక్ ఒబెసిటీ ఒక కారణం అవ్వచ్చు, సో ఒబెసిటీ మేనేజ్మెంట్. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువసేపు కూర్చుని ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటి వెయిట్ గెయిన్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్ డిపాజిట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఈ ఫ్యాట్ డిపాజిట్ జరుగుతుంది అనమాట, దాని ప్లాక్ ఫార్మేషన్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, ఆర్టరీ అనేది నేరో అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, దానివల్ల చెస్ట్ పెయిన్స్ రావడము, అది కంప్లీట్ గా బ్లాక్ అయిపోతే బైపాస్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో అది రాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, తర్వాత అగ్రెసివ్ పర్సనాలిటీస్ అంటాం, అంటే ఎక్కువ అగ్రెషన్ చూపిస్తా చిన్న చిన్న వాటికి బాగా టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాము, వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత టైప్ 2 డయాబెటీస్ కూడా ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబెసిటీ అనమాట, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి.
1: డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూస్తే గుండె జబ్బులకి ముఖ్యమైన కారణం
0: సైలెంట్ ఎన్విరాన్మెంట్, తర్వాత మెడిటేషన్, తర్వాత మ్యూజిక్ వినడము, లేకపోతే ఇలాంటి ఏమన్నా వాళ్ళ స్ట్రెస్ కారణం ఏంటో తెలుసుకుని ఆ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. సో వాళ్ళకి ప్రికాషన్స్ కూడా ఇస్తాము, మీరు మెయిన్ రీజన్ స్ట్రెస్, ఈ స్ట్రెస్ తగ్గించుకోకపోతే మీకు ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా పెద్ద జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది, మెయిన్ గా మాత్రం ఎక్సర్సైజ్ అండి.
1: డాక్టర్ గారు, ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల పేషెంట్ రీహాబిలిటేట్ అవుతారు, మరి ఈ రీహాబిలిటేషన్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు?
0: సో కార్డియాక్ రీహాబిలిటేషన్ టీమ్ అంటే మెయిన్ డాక్టర్స్ టీమ్ అని, అంటే కార్డియోవాస్కులర్ సర్జన్, తర్వాత కార్డియాలజిస్ట్, తర్వాత అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, నర్సెస్, సో మొత్తం అందరూ కలిసి ఒక టీమ్ అవుతారండి. సో ఒక ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయాలి అంటే డాక్టర్, కార్డియాలజిస్ట్, తర్వాత కార్డియోవాస్కులర్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపర్విజన్ లో, అంటే వాళ్లతో కేసు డిస్కస్ చేసి వాళ్ళకి ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కనుక్కుని మాట్లాడి టీమ్ మొత్తం కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఆ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా చూసేది ఫిజియోథెరపిస్ట్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని ఉండి సూపర్వైజ్ చేయించి కంటిన్యూటీ ఉండేలాగా మెయింటైన్ చేసి మొత్తం మేనేజ్ చేసేది మాత్రం ఫిజియోథెరపిస్ట్ అండి, మెయిన్ గా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్.
1: డాక్టర్ గారు, కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా పేషెంట్స్ ని 3 వారాల్లో డిశ్చార్జ్ చేస్తారు.

0: కదండి హాస్పిటల్లో. మరి ఆ తర్వాత అంతా వాళ్ళకి ఇంటి నుండే ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలి?
1: కుటుంబ సభ్యుల సహకారం 100% ఉండాలండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళు లోగా ఫీల్ అవుతుంటారు, డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఉండటం అలవాటు లేని వాళ్ళు, బయటకు వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు, వాళ్ళ లైఫ్ చెప్పాలంటే తలకిందులైనట్టు, అంటే కంప్లీట్ ఆపోజిట్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. వాళ్ళు చాలా డిప్రెస్డ్ గా ఉంటారు. డిప్రెస్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇదిగా ఉండలేరండి. సో ఫ్యామిలీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కి తీసుకెళ్లడము, సాధ్యమైనంత వాళ్ళతో మాట్లాడడం, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేయడము, తర్వాత ఎక్సర్సైజెస్. ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు 24 అవర్స్ ఉండలేరు కాబట్టి ఫ్యామిలీకి నేర్పిస్తారు, ఈ ఎక్సర్సైజ్ చేయించండి, ఈ టైం చేయించండి అని చెప్పినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా కంపల్సరీగా అది పాటిస్తే రిజల్ట్ 100% వస్తుందండి.
0: ప్రజలలో ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి అవగాహన అనేది ఎలా ఉందండి మన భారతదేశంలో?
1: ఉందండి. అంటే చాలా మంది ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్స్ లాగా ఉంటున్నారు. అంటే మీరు చూస్తే 40-50 ఏళ్ళు వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు, అంటే వీళ్ళకి ఇంత ఏజ్ ఉందా అనుకుంటాం. సో అదేంటంటే దట్ బికాస్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ కాన్స్టెంట్లీ. సో ఎక్సర్సైజ్ వల్ల ఒకటి, ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఫిట్ గా ఉండడానికి, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా ఉండడానికి. అదొక అవగాహన ఒకటి అలా వచ్చింది. అంటే అది ఫిజియోథెరపీ గురించి కాదు, ఎక్సర్సైజ్ గురించి. ఫిజియోథెరపీ గురించి అంటారా, ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఫిజియోథెరపీ టీమ్ ఉంటుంది, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో భాగంగా అయిపోతున్నారు. సో పేషెంట్స్ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. ఎందుకంటే డిశ్చార్జ్ అయి వెళ్లిన తర్వాత కూడా ప్రతిసారి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారో, వాళ్ళ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానివ్వండి, సర్జన్ దగ్గరికి కానివ్వండి, చెకప్ కి ఫిజియోథెరపిస్ట్ ని కూడా అలాగే కన్సల్ట్ అవుతున్నారు. తర్వాత చెప్పినట్టు 3 మంత్స్ కి ఒకసారి కానివ్వండి, 6 మంత్స్ కి ఒకసారి కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేయమంటారు అని మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సో అవగాహన అయితే బాగా పెరిగిందండి.
0: డాక్టర్ గారు, మరి కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి చాలా కాలం క్రితం గుండె జబ్బులు వచ్చి ఉండొచ్చు, అప్పట్లో వాళ్ళకి కార్డియాక్ ఫిజియోథెరపీ అందుబాటులో ఉండకపోవచ్చు, మరి అటువంటి వాళ్ళకి ఏదన్నా మార్గం ఉందా అండి?
1: ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలిస్తే వాళ్ళు అసెస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ అసెస్మెంట్. ఏ కేసు అయినా అసెస్ చేయాలి. సో అసెస్మెంట్ లోనే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎంత కాలం అయింది వచ్చి, అసలు ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది, మొబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అంటే స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అంటే అసలు నడవలేకపోతున్నారా, ఎంతకాలం అవుతుంది వచ్చి, లేకపోతే అప్పుడు వచ్చిన తర్వాత కూడా అంటే ఎంగేజ్ లో వచ్చిండొచ్చు, 50-55 ఏళ్ళు ఆ టైంలో వచ్చిండొచ్చు, త్వరగా రికవర్ అయిపోయి ఇప్పుడు తెలుసుకుని ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి నేను అప్పుడు చేశాను, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ గా ఉండొచ్చు. వాళ్ళు కూడా తర్వాత ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత వీక్ అవ్వకుండా ఇప్పటి నుంచి చేసే ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అది అసెస్మెంట్ లో వస్తుందండి, మెయిన్ గా అసెస్ చేసుకోవాలి.
0: డాక్టర్ గారు, చివరగా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
1: గుండె జబ్బులతో బాధపడే వారికి అంటే కూడా అసలు గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం, ఎప్పుడు వింటాం కదా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనకి తెలుసు మనకి గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఉందా అని మనం ముందే తెలుసుకోగలం. 10 ఏళ్ళు 25 ఏళ్ళు ముందు మనం తెలుసుకోగలం. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, టెస్ట్ అలాంటివి వచ్చాయి. సో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నిరాశ పడక్కర్లేదు. నిరాశ పడకుండా ఖచ్చితంగా వాళ్ళు కార్డియాలజిస్ట్ ని కలిసి ఎలా మందులు వాడతారో, అలాగే ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలిసి ఎక్సర్సైజెస్ ఏమేం చెప్తున్నారో అవి తెలుసుకుని అవి ఫాలో అవుతూ ఉంటే గనక వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మనం బ్రతకటం ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతికిన దానికంటే ఉన్నంత కాలం క్వాలిటీగా యాక్టివ్ గా ఉన్నది అనేది ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి.
0: కార్డియాక్ ఫిజియోథెరపీ ద్వారా హృద్రోగులు దాదాపు సామాన్య స్థితిలో తమ జీవితం గడపడానికి ఏ విధంగా వీలు పడుతుంది అన్నది డాక్టర్ జే సుదీప్తి వర్తన్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి మీకు.
1: నమస్కారం.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: మీరింతవరకు గుండె శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ ఈ అంశం గురించి డాక్టర్ సుదీపి వర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతారు వింటారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: government approves 20% quota for former Agniveers in fire services and prison department, age limit relaxed. Seven workers killed and 14 injured following landslide and water seepage in under-construction tunnel in Chamoli district of Uttarakhand. And Iga Swiatek beats Elena Rybakina to claim the women's singles title at Canadian Open Tennis. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
2: హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరు ఇప్పుడు వింటారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఇక ఎంతో ఉత్సాహంగా జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com లో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హర్ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందే మాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com లో అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘర్ తిరంగా సర్టిఫికేట్ తక్షణమే లభిస్తుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ

0: హరగర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాలు ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం, ఈ ఉత్తరం రాశారు సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ, రియాన్స్ మరియు లక్కీ. వీరు కోరుతున్నారు బొమ్మరిల్లు చిత్రం నుంచి పాట.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు కలుసుకోవాలని చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు అనంతపురం జిల్లా కృష్ణరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రుషిత, సత్యవతి, ఈశ్వర్య, లాసియా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజా, గీత, నిర్జారెడ్డి, శ్రీంది, రజిత, దక్షితరెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరు కోరుతున్నారు పంజా చిత్రం నుంచి పాట.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు మజ్ను చిత్రం నుంచి పాట.

0: మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233311 లేదు అనుకుంటే 0861233312. ఈ రెండో నంబర్లో ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో విరిచి కార్యక్రమాన్ని ఆనందించండి. లేదు అనుకుంటే 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో విరిచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో విరిచి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084415 7901084415 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు అమరం చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నేను బాగున్నాను. నరేంద్ర గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు ఈ చిత్రం నుంచి పాటలు అనుకుంటున్నారు మరి?
1: మేడం నాకు త్రిబులార్ సినిమా నుంచి దోచి సంఘాలు మేడం.
0: తప్పకుండా అండి. త్రిబులార్ చిత్రం నుంచి మీరు అడిగినటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: రేపు స్వాతంత్ర దినం సందర్భంగా నేను నా దేశం టైటిల్ సాంగ్ అయింది మేడం.
0: తప్పకుండా అండి, నేను నా దేశం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో, హలో సార్.
1: నమస్కారం అండి, మీ పేరు?
2: నా పేరు సంగానిష్ మేడం, మాగం మస్తానయ్య.
1: ఓకే మస్తానయ్య గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
2: బడి పంతుల్లో భారత మాత విజయ.
1: తప్పకుండా అండి, బడి పంతుల చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమం మరొక శ్రోత మాట్లాడదాం. హలో.
1: హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, నా పేరు లక్ష్మయ్య. మాది సాతాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మేడం. సాతాపూర్ నుంచి.
0: ఓకే లక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాడుతున్నాను అనుకుంటున్నారు?
1: మేడం, చిన్న పేరు నాయకురాళ్ళు మేడం.
0: అందులో నుంచి
1: వందే మాతరం ఇది.
0: తప్పకుండా అండి, నాయకురాళ్ళ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ.
0: ఓకే లక్ష్మీనారాయణ గారు, ఏ చిత్రం నుంచి పట్టణాలనుకుంటున్నారు ఈ రోజు?
1: మాకు బాలకృష్ణ గారు నటించిన సుల్తాన్ మూవీలోని ఆకాశం కుండల్లో జనగణమన జనయిత్రి నా భరత భూమి అనే పాట ఉంటుంది, ఆ పాట.
0: తప్పకుండా అండి. సుల్తాన్ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట ఇది వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు ఇంతవరకు హలో బిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. చాలామంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటను వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారో. ముందుగా ఎస్ఎంఎస్ పంపించారు ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు విరూపాక్ష చిత్రం నుంచి పాట.

0: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కోరుతున్నారు శుభ చిత్రం నుంచి పాట.
1: Do you hear me?
2: Yeah.
1: Ladies and gentlemen, do you love me?
2: Yeah.
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that do

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రమణి గారు. వీరు కోరుతున్నారు బంగారు బుల్లుడు చిత్రం నుంచి పాట.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్, చిన్న, అనిత, సునీత, భాను, అమిత్ మరియు అమ్మి. వీరు కోరుతున్నారు దళపతి చిత్రం నుంచి పాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్

0: పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో చివరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా మరియు గ్రామ ప్రజలు వీరందరూ కోరుతున్నారు జయం చిత్రం నుంచి పాట.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

మీరు ఇంతవరకు హెలో బిర్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ

0: చేపట్టడంతో పాటు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అమరావతి చిత్ర కళావీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాలు తెలుగు భాషాభిమానులను కళాప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమరావతి చిత్ర కళావీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాల విశేషాల గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా అమరావతి చిత్ర కళావీధి గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలుగు నేలపై దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య వంటి ఎందరో గొప్ప చిత్ర కళాకారులు జన్మించి కళారంగానికే వన్నె తెచ్చారు. నేటి తరం కళాకారులలో కూడా అపారమైన సృజనాత్మకత ఉంది, కాని వారి ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికలు లేవన్న విషయాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కళారూపాలను కేవలం నాలుగు గోడల మధ్యే కాకుండా సామాన్య ప్రజల వద్దకు వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వీధులనే పెద్ద క్యాన్వాసులుగా మార్చి మన సంస్కృతిని భావితరాలకు అందించడం ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి గుర్తింపు కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కళలు ఒక సమాజపు సంస్కృతికి ప్రతిబింబాలని, ఒక ప్రాంతపు చరిత్రకు సాక్ష్యాలని, ఒక తరం సృజనాత్మకతకు గుర్తులని భావించిన రాష్ట ప్రభుత్వం అటువంటి కళారూపాలను గ్యాలరీలు గోడలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలని సంకల్పించింది. అందులో భాగంగానే గుంటూరు నగరంలోని కొరటిపాడు విద్యానగర్ రింగ్ రోడ్ వెంబడి సుమారు 1.7 కిలోమీటర్ల మేర ఈ కళానగరిని 8-9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ శాఖ ఏర్పాటు చేసింది. చిత్రపటాలు, హస్తకళలు, శిల్పాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి 800కు పైగా స్టాల్స్ ను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు దాదాపు 10 రాష్ట్రాల నుండి 800 మందికి పైగా ప్రముఖ వర్ధమాన చిత్రకారులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కళా మహోత్సవంలో సాంప్రదాయ పెయింటింగ్స్ అయినటువంటి నిర్మల్ పెయింటింగ్స్, కాంచీపురం వాటర్ కలర్ చిత్రాలు, రావి ఆకులపై గీసిన చరిత్రకారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. అలాగే చర్మపు బొమ్మలు, మట్టి, ఫైబర్, కాగితం, చెక్కతో చేసిన అందమైన గృహోపకరణాలు, ఇసుక, చిరుధాన్యాలతో చేసిన అద్భుతమైన ఆకృతులు, వేస్ట్ బట్టల నుంచి సృష్టించిన గృహ అలంకరణ వస్తువులు ఈ స్టాల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు లైవ్ పెయింటింగ్, వీధిలోనే కళాకారులు ప్రత్యక్షంగా చిత్రాలు గీయడం, 3D ఆర్ట్ వర్క్స్ సందర్శకులను కట్టిపడేశాయి. ఇలా మొత్తం సాంప్రదాయ పెయింటింగ్స్, వినూత్న ఆకృతులతో అమరావతి చిత్రకళా వేదిక ప్రాంగణంలో రంగుల లోకం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళల ప్రాచీనతను, సమాజంలో వాటి ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. మనిషి మాట్లాడటం నేర్చుకోకముందే చిత్రాల ద్వారా తన ఆలోచనలను వ్యక్తం చేశాడని, అక్షరాలు పుట్టకముందే రాతిపై తన భావాలను చెక్కాడని మంత్రి గుర్తు చేశారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఆనాటి చిత్రాలు, శిల్పాలు, కళారూపాలు ఎలా సాక్ష్యాలుగా నిలిచాయో, ప్రస్తుతం మనం సృష్టిస్తున్న కళ కూడా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగులుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఇటువంటి కళారూపాలను ప్రజలందరూ ఆస్వాదించి వారి మనసుకు తాకినట్లయితే తద్వారా మరింత మంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
1: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదేవిధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంత మందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: యువతలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందరూ డాక్టర్ గానో, ఇంజనీర్ గానో మారాల్సిన అవసరం లేదని, ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిత్ర కళావీధిని సందర్శించి కళాకారులతో మమేకం కావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ కళాకారుల ప్రతిభను గుర్తించడం, వారికి సరైన వేదికలు కల్పించడం, యువతను కళల వైపు ఆకర్షించడం, జానపద సాంప్రదాయ కళలను పరిరక్షించడం వంటి అంశాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
2: ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు, కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు, కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్ర కళా వీధిని తీసుకొచ్చాం. ఈ రోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవన శైలి మారుతుంది, కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం, మన కళలు పోతే భావితరాలకు కళల విలువను తెలియజెప్పలేం.

0: తీసుకోలేమన్న విషయం గురించే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి వేదికలు తిరిగి తీసుకొచ్చిందని తెలియజేస్తూ,
1: అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ఈ అమరావతి చిత్రకళా వేదికకు వచ్చిన వారి నుండే భవిష్యత్తులో గొప్ప గొప్ప కళాకారులు పుట్టుకు వస్తారని చెప్పారు.
2: ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాపు గారులు, కోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది.
1: ప్రతిభావంతులైన కళాకారుల కళారూపాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతాయని తాము విశ్వసిస్తున్నామని, అందుకే ప్రభుత్వం గత ఏడాది నుండి ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ఏడాది రాజమహేంద్రవరంలోని జైల్ రోడ్లో జరిగిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమం మొదటి అడుగుతోనే యావత్ కళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలా అమరావతి చిత్ర కళావేదిక ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లా మాత్రమే కాకుండా కళకు జీవం పోసే ఒక మహావేదికగా నిలిచింది. మన వారసత్వానికి, సృజనాత్మకతకు ఒక సజీవ ప్రతీకగా నిలుస్తూ సమాజానికి కళల పట్ల ఉన్న ఆసక్తిని పెంచుతున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మొదటి ప్రయత్నంతో కళా ప్రపంచాన్ని ఆకర్షించిన అమరావతి చిత్ర కళావీధి 800 మంది కళాకారులతో ఈ ఏడాది తన వైభవాన్ని మరింత చాటుకుంది. ఈ రెట్టింపు ఉత్సాహంతోనే వచ్చే ఏడాది కూడా అమరావతి చిత్ర కళావీధి సీజన్3 మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో ప్రత్యేక వర్క్ షాప్లు నిర్వహించి దేశ ప్రఖ్యాత కళాకారుల చేత మెలకువలు నేర్పించే ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. కళాకారుల ప్రతిభకు సరికొత్త రెక్కలు తొడిగేందుకు ఉద్దేశించిన ఈ కళా ఉత్సవం 9వ తేదీన అట్టహాసంగా ముగిసింది. ఇక మరోవైపు జూలై 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ప్రకృతి, చరిత్ర, సాహిత్యం, సంగీతం, జానపద కళల అద్భుత సమ్మేళనంగా నిలిచింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ ఉండవల్లి గుహలు తెలుగు పద్యానికి, పాటకు, కవిత్వానికి, కళలకు వేదికగా మారడంతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణం ఈ సందర్భంగా ఆవిష్కృతమైంది. ఎందుకంటే తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, తరతరాలుగా మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన భావోద్వేగాలను తనలో నిక్షిప్తం చేసుకున్న గొప్ప వారసత్వం. తల్లి పలికే తొలి పలుకులోను, కవి కలంలో జాలువారే పద్యంలోను, గాయకుడి గలంలో వినిపించే పాటలోను, జానపద కళాకారుడి ప్రదర్శనలోను తెలుగు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప భాషను కలిగిన తెలుగు సంస్కృతిని ప్రజల మధ్యకు తీసుకురావడంతో పాటు కళాకారులకు వేదిక కల్పించడం యువతను మన మూలాలతో అనుసంధించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఈ తెలుగు మహోత్సవాన్ని నిర్వహించి అనేక మంది తెలుగు భాషాభిమానుల్ని, కళాకారుల్ని ఒక చోటకు చేర్చింది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డిఎస్పీ కేజీబి సరిత, తెలుగు సాహిత్య సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్లు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని తెలుగు మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకున్న ప్రాచీనతను, శతాబ్దాలుగా కొనసాగుతున్న సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని వక్తలు తెలియజేశారు. మారుతున్న కాలంలో యువతలో మాతృభాషపై అభిమానం, ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఉండవల్లి గుహలను వేదికగా చేసుకుని తెలుగు మహోత్సవాన్ని నిర్వహించడం ద్వారా చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక తరానికి తెలుగు భాషా సంపదను పరిచయం చేసే గొప్ప ప్రయత్నం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. తెలుగు సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ఆమె పాట అక్షరబాట కార్యక్రమం మహిళా రచయితుల సాహిత్య ప్రయాణాన్ని పరిచయం చేసింది. భవానీదేవి, మందలపు హైమావతి, తేళ్ల అరుణ, వసుధారాణి, సుశీలమ్మ, సింహాద్రి జ్యోతిర్మయ్య వంటి పలువురు రచయితలు పాల్గొన్న ఈ చర్చా వేదికలో మొల్ల నుంచి వోల్గా వరకు వివిధ కాలాల్లో మహిళా రచయితలు తెలుగు సాహిత్యంపై వేసిన ముద్రను వారు విశ్లేషించారు. స్త్రీ జీవిత అనుభవాలు, సామాజిక పరిస్థితులు, మహిళల పాత్ర, సమాజంలో మార్పు కోసం సాహిత్యం పోషించిన పాత్ర వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అలాగే చెట్టు నీడన చిరుగాలి పేరుతో నిర్వహించిన కవిత్వ గాన కార్యక్రమం తెలుగు కవిత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ రచనలను వినిపించారు. భాషా ప్రాశస్త్యం నుంచి సామాజిక సమస్యల వరకు, మానవ సంబంధాల నుంచి సమాజంలో

0: తీసుకున్న మార్పుల వరకు అనేక అంశాలను కవిత్వం ద్వారా ఆవిష్కరించారు. కవితా పఠనంతో పాటు గానరూపంలోనూ సాగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పిల్లల్ని కూడా తెలుగు భాష, కథలు, సాహిత్యంతో అనుసంధానం చేసేలా నిర్వహించిన అమ్మమ్మ కథలు కార్యక్రమం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు మొంజలూరి కృష్ణకుమారి పంచతంత్ర నీతి కథలను ఆసక్తికరంగా చెప్పడంతో పాటు చిన్నారులతోనే కథలు చెప్పించారు. దీంతో పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకత, కథ చెప్పే నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. తరతరాలుగా పెద్దల నుంచి పిల్లలకు కథల రూపంలో అందించిన విలువలను ఆధునిక తరానికి కూడా అందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తు చేసింది. తెలుగు జానపద కళల ప్రాధాన్యాన్ని చాటుతూ సుందరకాండం ఇతివృత్తంగా నిర్వహించిన తోలుబొమ్మలాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెలుగులు, నీడలు, బొమ్మల కదలికలు, సంగీతం, సంభాషణల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శన తెలుగు జానపద కళా సంప్రదాయంలోని ప్రత్యేకతను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక తెలుగు సినీ సంగీతానికి అంకితమైన తెలుగు స్వరాల సంగీత సంబరం కార్యక్రమం ప్రేక్షకులను మధుర గీతాలతో ఆకట్టుకుంది. పాతతరం పాటల నుంచి నేటి తరానికి చేరువైన సంగీతం వరకు వివిధ రకాల గేయాలను అక్కడ ప్రదర్శించారు. పాటల సాహిత్య విశ్లేషణ, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సామూహిక గానం వంటి అంశాలతో సాగిన ఈ కార్యక్రమం తెలుగు పాటకున్న ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. ఇక ఈ తెలుగు మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన దృక్పథం పెరుగుతుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి, వైభవాన్ని భావితరాలకు తెలిపేలా ఇకపై ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహోత్సవం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జానపద కళారూపాలు, నాటక రంగానికి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలాగే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన నేపథ్యాన్ని కూడా మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
1: ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలనేటువంటి మాట వినపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అడిగిందట, మీరు ప్రాచీన భాషను చెప్పడానికి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించగలరా అంటే మనం సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయామని. ఇప్పుడు మనకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది, కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భాష పట్ల మనకి మమకారం ఉన్నప్పుడు. ఇవి మనం ప్రాచీన భాష అనేటువంటి మాట చెప్పడానికి కానీ దీని పరిణామ క్రమాన్ని తెలియజెప్పడానికి కానీ మనం కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలను కలిపి చూస్తే ఇవి కేవలం రెండు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదనే విషయం మనందరికీ స్పష్టమవుతోంది. ఒకటి భాష ద్వారా మన మూలాలను గుర్తు చేస్తే, మరొకటి కళ ద్వారా మన సృజనాత్మక వారసత్వాన్ని పరిచయం చేసింది. ఉండవల్లి గుహల్లో మారుమోగిన తెలుగు పాట, కౌల గలంలో వినిపించిన కవిత్వం, జానపద కళాకారుల తోలుబొమ్మలాట, చిన్నారులను అలరించిన అమ్మమ్మ కథలు, అక్కడి నుండి గుంటూరు వీధుల్లో కళాకారుల కుంచెలతో ఆవిష్కృతమైన చిత్రాలు, శిల్పకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు, యువతలో మెరిసిన సృజనాత్మకత, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చిత్రం కనిపిస్తుంది. తెలుగు భాషకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా జీవన విధానంగా పరిచయం చేయాలి. మన సాహిత్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలి. మన జానపద కళలకు ఆధునిక వేదికలు కల్పించాలి. కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి గౌరవం, అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా భావితరాలకు మన భాష, కళలు, సంస్కృతి, చరిత్రతో అనుబంధాన్ని పెంచాలి. అదే లక్ష్యానికి తెలుగు మహోత్సవం ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక వేదికగా నిలిస్తే అమరావతి చిత్రకళా వీధి ఒక కళా సృజనాత్మక వేదికగా నిలిచింది. చరిత్రను పలకరించిన ఉండవల్లి గుహలు తెలుగు సాహిత్యాన్ని ఆలపించగా, కళాకారుల కుంచెలు అమరావతి నేలపై కొత్త రంగులను అద్దాయి. కవుల కలం, గాయకుల గలం, కళాకారుల సృజన, జానపద కళాకారుల సంప్రదాయం అన్నీ కలిసి ఒకే సందేశాన్ని వినిపించాయి. భాషను కాపాడటమంటే ఒక సంస్కృతిని కాపాడటం, కళను ప్రోత్సహించడం అంటే ఒక తరం సృజనాత్మకతను కాపాడటం, చరిత్రను గుర్తించుకోవడం అంటే భవిష్యత్తుకు మార్గం చూపించడం. ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలు అందించిన అసలైన సందేశం కూడా ఇదే.
2: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొబ్బిలి పులి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం, జేవి రాఘవులు సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

నర్తనశాల ఈ చిత్రానికి పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం. ఎస్ దక్షిణామూర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు పేరూరి రామచంద్రరావు గారు అమలాపురం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ. ఈ చిత్రానికి రాజేష్, సుజాత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సందీప్ చౌత సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం, సాయిరాం, తనూజ వీరి కోరికపై ఈ పాట.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు.

0: మాణిక్యరావు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలండి.
1: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ధి కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయటం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పిఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
2: ఇది ప్రధానంగా పిఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదిక్కంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000 పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000 పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధుల్ని జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తా ఉంది.
1: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
2: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
1: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పిఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
2: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
1: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
2: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
1: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
2: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి, ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
1: ఇప్పుడు పంట నష్టపరిహారం లేదా ఫసల్ బీమా యోజన, ఈ వివరాల గురించి.
2: పంట నష్టపరిహారం ఫసల్ బీమా యోజనకు వచ్చేటప్పటికి ఇది ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఫసల్ బీమా యోజన పిఎం కిసాన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రధానమంత్రి

0: అని పోయినటువంటి పరిస్థితి కంటిన్యూషన్ లో కనపడతా ఉంది. దానికోసం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని విడతల వారీగా చెల్లించేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఇన్సూరెన్స్ ఏదైతే మిస్ అయిందో, అంటే 22-23 రబి, 23 ఖరీఫు, 23-24 రబి, 24 ఖరీఫు, ఆ విధంగా ఏదైతే ఉందో దాన్ని చెల్లించడం జరిగింది. దాంట్లో ఈ రోజు ఈ వెదర్ బేస్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈ మొత్తం ఈ పంటల బీమాకు సంబంధించినటువంటి మొత్తం కూడా జూలై 15వ తేదీ వరకు కూడా గడువు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాంతో మాట్లాడేసి సమయం చాలలేదు, దానివల్ల 30వ తేదీ వరకు, జూలై 30వ తేదీ వరకు మొత్తం రైతాంగం ఈ వెదర్ బేస్ కూడా, అంటే ఈ వర్షాధారాలు కానివ్వండి, ఇట్లా ఉండేటువంటి పంటలకు సంబంధించినటువంటిది కూడా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పండించేటువంటి పంటలకు కూడా బీమాని వర్తింపజేసే విధంగా జూలై 30వ వరకు కూడా రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ వరకు వరికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకునేటువంటి దానికి, రైతులు నమోదు చేసుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది. దానికోసం ఈ రోజు 30 లక్షల పైచిలకు అర్జీలు రైతాంగం నుంచి మాకు ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి వచ్చింది. ఇది
1: సార్, మీరు ఎలాగో వాతావరణం గురించి ప్రస్తావించారు కాబట్టి, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్నినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
0: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? ఆ దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా, అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎల్నినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎల్నినో సూపర్ ఎల్నినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎల్నినో.
1: సార్, ఎలాగో మీరు పంట మార్పిడి గురించి చెప్పారు కాబట్టి, ఉదాహరణకి ఇప్పుడు మాగాడి పంటల్లో ఇప్పుడు ఆరుతడి పంటలు వేసుకోవాలనుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు దానికి సంబంధించిన సరంజామ వ్యవసాయ యంత్రాలకు రైతులకు సబ్సిడీ ఎంతవరకు ఇస్తున్నారు, ఆ వివరాలు?
0: ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది, వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించింది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ యాంత్రికీకరణ లేకుంటే అనుబంధ పనిముట్లు వీటన్నిటినీ కూడా రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి ఉంది. 45,487 మంది వ్యక్తిగత రైతులు, ఇండివిజువల్స్ కి, అదేవిధంగా 46,535 గ్రూప్స్ ని తయారు చేసి దాదాపుగా 241,49,50,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే రైతాంగానికి అందించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ వ్యవసాయ సీజన్ లో కూడా 26-27 సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపుగా 162 కోట్ల రూపాయలని ప్రతిపాదన రెడీగా ఉంది, దానికంతా కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో ట్రాక్టర్స్ కానివ్వండి, 22 రకాల పనిముట్లని వారికి అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ట్రాక్టర్లు కానివ్వండి, స్ప్రేయర్లు కానివ్వండి, వరి కోత యంత్రాలు కానివ్వండి, ఈ చిన్న చిన్న ఈ ఫ్లవ్లు అంటే రొటోవేటర్లు అంటే ఇలాంటివన్నింటినీ, స్ప్రేయర్లు, దాంట్లో స్ప్రేయర్లో ఉండే వెరైటీస్, ఇవన్నీ కాకుండా మొత్తం మేజర్గా ఈ ట్రాలీలు, బేలర్స్, చాప్ కట్టర్స్, అదేవిధంగా లేజరు గైడెడ్ ల్యాండ్స్, రోబో ఫ్లట్లర్స్, రకరకాలైనటువంటి అన్నింటినీ కూడా 22 రకాల పనిముట్లని ఈరోజు రైతాంగానికి, యాంత్రికీకరణ వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి యంత్రాలని, యంత్ర పరికరాలని అందించేటువంటి కార్యక్రమం చేస్తాం
1: సార్. ఇందులో ఇప్పుడు డ్రోన్లు కూడా ఇస్తున్నారా? ఇప్పుడు పిచికారికి డ్రోన్లు వాడుతున్నారు.

0: డ్రోన్లు అది సపరేట్ గా ఈ 22 తో సంబంధం లేకుండా కూడా డ్రోన్లు అనేటువంటివి వ్యవసాయానికి అనుబంధంగా ఇస్తా ఉన్నారు. అది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఒక యూనిట్ కు వచ్చేసి 8 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి అంటే 80% సబ్సిడీ 10 లక్షలు అయ్యేటువంటి డ్రోన్ కి 8 లక్షల సబ్సిడీని ఇచ్చి పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి కాలంలో వ్యవసాయంలో ఏదైతే ఈ రసాయన క్రిమిసంహారక మందుల వినియోగం ఉందో దాంట్లో నుంచి ఎదురయ్యేటువంటి ఆరోగ్య సమస్యలను రైతులను కాపాడేటువంటి కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా ఈ డ్రోన్స్ ద్వారా ఈ రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు చేసుకునే విధంగా దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయంగానే దానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమ, ఈ పాడి పరిశ్రమకి ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ప్రధానంగా పాడి పరిశ్రమ అంటే పశు సంవర్ధక శాఖ సంబంధించినటువంటి దాంట్లో ఒక పాడియే కాకుండా పాడి అదేవిధంగా కోళ్లకు సంబంధించినటువంటి ఇది కానివ్వండి లేకుంటే ఫిషరీస్ కి సంబంధించినటువంటిది కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానమైనటువంటిది విబిజీ రామ్జీ పథకం, గతంలో ఉన్నటువంటి ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం, దీంట్లో నుంచి అనుసంధానం చేసి గోపాల్ మిత్ర పేరుతో గతంలోను ఇప్పుడు పశువుల షెడ్ల నిర్మాణానికి అంటే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగానికి పశువుల షెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా పశువులకి ఆరోగ్య శిబిరాలు, మనుషులకి ఏ విధంగా అయితే హాస్పిటల్స్ ఇచ్చేస్తా ఉన్నారో పశువులకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, వెటనరీ హాస్పిటల్స్, కానీ వాటిని ఆధునికీకరించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వాటికి స్పెషల్ గా శిబిరాలు నిర్వహించి వాటిలో ప్రతి పశువుని వాటి దాని యొక్క ఆరోగ్యాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాటికి ఐడెంటిఫికేషన్ కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా ఈరోజు అంటే సంస్థాగత రుణాలు తీసుకునే దానికోసం ఆ కార్డ్స్ ను కూడా ఈ ప్రభుత్వం జారీ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంది. అటనే పశుగ్రాసం అభివృద్ధి ఈ పిఎండిఎస్ ద్వారా ఏదైతే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వ్యవహారం ఉందో దాన్ని తీసుకుని వచ్చి పశుగ్రాసానికి కావలసినటువంటి పౌష్టిక ఆహారాన్ని పౌష్టికరమైనటువంటి మేతని అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. అదేవిధంగా గతంలో శైలాస్ ఇచ్చాం, అదేవిధంగా ఈరోజు దాన్ని శైలాస్ రూపంలో కాకపోయినా వేరే రూపాల్లో కొంత మరికొంత పశుగ్రాసం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఉంది. అదేవిధంగా హాస్టల్స్, పిల్లలకి ఏ విధంగా అయితే హాస్టల్స్ విద్యార్థులకి ఉన్నాయో లేదా ఉద్యోగస్తులకి ఈ వర్కింగ్ మెన్ ఉమెన్ హాస్టల్స్ ఉన్నాయో ఆ విధంగా పశువులకు కూడా కష్టకాలంలో ఆ ప్రాంతంలో కనుక ఏదైనా మేత సమస్య నీటి సమస్య ఉత్పన్నం అయితే వాటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చేసి దానికి కావాల్సినటువంటి సస్యరక్షణ దానికి కావాల్సినటువంటి రక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి హాస్టల్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకున్నది. ఇదే కాకుండా ఇంతకుముందు హాస్పిటల్స్ కి వెళ్తేనే ఇప్పుడు ఒక పశువుకు బాగలేకపోతే దాన్ని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లాలి లేదా డాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు ఆయన వచ్చి చూడాలి. అలా కాకుండా ఇప్పుడు మొబైల్ వెటనరీ సర్వీసెస్ కూడా ఈ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. తీసుకొని రావడం ద్వారా రైతులకి చాలా మేలు జరుగుతూ ఉంది. వాడికి ఇంటి దగ్గర వారి కష్టం దగ్గరే ఆ పశువుకి వైద్యం అందించేటువంటి కార్యక్రమం. దీంతో పాటుగా ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే ఈ లింగ నిర్ధారణ అంటే ఒక సెమెన్ సప్లై చేసేటువంటి కార్యక్రమంలో ఈ ఆవులకు కానివ్వండి గేదెలకు కానివ్వండి ఫిమేల్ బేబీ ఫిమేల్ ఇది వస్తే కనుక దానికి భవిష్యత్తు ఉత్పత్తికి ఆ సంఖ్య పెరగడానికి ఉపయోగపడింది. అందుకని ఆ విధంగా ఫిమేల్ బేబీస్ జన్మించేటువంటి దానికోసం దానికి ఆ దూడలు ఆడదూడలు జన్మించే దానికోసం గేదెలకి ఆడపెయ్యలు జన్మించే దానికోసం ఆవులకి ముందే నిర్ధారణ చేసి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సెవెన్ ఇవ్వాలి ఇస్తే దీనికి ఆడ శిశువు జన్మిస్తుంది దూడ పుడుతుంది అనేటువంటి దాంతో వచ్చినటువంటి మార్పును ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. తద్వారా గణనీయంగా పశు సంపద పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా ఈ పశు పశువులకి పారిశ్రామికవేత్తలకి వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి సబ్సిడీలు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దానికోసం పెద్దపేట వేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.
1: చాలా సంతోషం సార్. ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు,
0: ఉద్యానవన పంటలకు వచ్చేసరికి దేశంలో ప్రపంచంలో ఆహార అలవాట్లలో మార్పులు వచ్చినాయి. రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యానవన పంటల సాగుని పెంచాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే 1,00,000 కోట్లు దీనికోసం కేటాయించి ఉద్యానవన పంటల అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు శీతల గిడ్డంగులు అట్లా రహదారి మార్గాలు గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామానికి గ్రామానికి మధ్య అంతర్గత గ్రామాల మధ్య ఉండేటువంటి రోడ్లు

0: గ్రామాల నుంచి పొలాలకు వెళ్లేటువంటి రోడ్లు, ఈ విధంగా అంటే క్రాప్స్ వేసినప్పుడు వాటి పంట కోసుకొచ్చుకోవడానికి అవసరమైన ట్రక్కులు కానివ్వండి, పెద్ద ట్రాన్స్పోర్ట్ ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ఇదంతా రాబోయేటువంటి 28 కల్లా కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ హబ్ అంటే ప్రపంచంలో ఒక మేటిగా ఆంధ్ర రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కాను పంటలకి మామిడి హెక్టార్ కి 50,000 రూపాయలు, దానిమ్మ హెక్టార్ కి 70,000 రూపాయలు, అదేవిధంగా అరటి, ఈ విధంగా ఉద్యానవన పంటలు ఏమైతే నిమ్మ జామకి ఎక్కువగా 80,000 రూపాయలు హెక్టార్ కి ప్రభుత్వం ఈరోజు ప్రోత్సాహం అంటే 2 సంవత్సరాల కాలంలో దాన్ని పెంచుకునే దానికోసం రైతు ఈ పంట పెట్టి పెంచుకునేటువంటి క్రమంలో ఆదాయాన్ని అది కాపుకొచ్చి పంట చేతికొచ్చే వరకు కూడా ఆదాయం కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతుకు ప్రోత్సాహం ఆ మొక్కలు పెంచుకోవటానికి దానికి అవసరమైనటువంటి నీటి సౌకర్యానికి డ్రిప్పులు ఇవ్వటం, అదేవిధంగా దానికి అవసరమైనటువంటి పోషకాలను ఇచ్చే దానికోసం డబ్బులు ఇవ్వటం, వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఇవ్వటం, ఇలా ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొనుంది. 28 కల్లా కూడా ఈ రాష్ట్రంలో ప్రపంచం మన వైపు చూసే విధమైనటువంటి హార్టికల్చర్ హబ్ ని ఈ రాష్ట్రంలో తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది.
1: తర్వాత ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే మీరు ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు మన వైపు చూసే 2 పంటలు మన దగ్గర ఉన్నాయి, అరకు కాఫీ, కోకో, వీటి విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు.
0: అరకు కాఫీ బ్రాండ్ గా మార్చి ఈరోజు దేశ విదేశాల్లో, దేశంలోనే కాదు విదేశాలకు కూడా అరకు కాఫీని అంటే మనకు ఉండేటువంటి ఆ వాతావరణ పరిస్థితులు, ఆ నేల, ఆ కొండ వాలులు, ఆ లవణ ఖనిజాలు వీటన్నిటికి సంబంధించి వస్తున్నటువంటి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది పేరు. దానికోసమని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ దీన్ని బ్రాండ్ అంబాసిడర్ గా అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీ కార్యక్రమాన్ని ప్రోత్సహించి దాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఈ పాటికే 239,000 ఎకరాల్లో అరకు కాఫీ పంట సీడు మన రాష్ట్రంలో సాగవుతా ఉంది, ప్రధానంగా ఉత్తరాంధ్రలో, అదేవిధంగా మన్యం జిల్లాల్లో ఇది సాగవుతా ఉంది. దీన్ని మరింత పెంచేదానికోసం అంటే 2028 నాటికి మరో 100,000 ఎకరాల్లో ఈ పంటని విస్తరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు 10,000 ఎకరాలు ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్లాంటేషన్ వేయటం కూడా జరుగుతా ఉంది.
1: ఓకే,
0: అదేవిధంగా కోకో పంట, కోకో మనం చూసాం, కోకోకి ప్రపంచవ్యాప్తంగా కూడా గిరాకీ ఉంది. ప్రపంచంలో చాలా బ్రహ్మాండమైనటువంటి నాణ్యత కలిగినటువంటి గింజలు గుజ్జు మన దగ్గర పండేటువంటి పంటలో వస్తా ఉంది, ప్రధానంగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏదైతే ఈ కొబ్బరి అదేవిధంగా పామాయిల్ సాగు చేస్తా ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో ఇప్పటికి దాదాపుగా సుమారు 90,000 ఎకరాల్లో కోకో అంతర పంటగా వీటిలో సాగు చేస్తా ఉన్నారు. ఇది అంతర పంట అంటే ఒకవైపున మెయిన్ క్రాప్ వస్తా ఉంటది, దాని లోపల ఇంటర్నల్ క్రాప్ గా కోకో వన్ సాగు చేసుకోవడం ద్వారా రైతుకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కూడా తనకు అవసరమైనటువంటి పెట్టుబడి రూపంలో కానివ్వండి, అదేవిధంగా తనకి ఆర్థికంగా తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమానికి తోడ్పడతా ఉంది. దీనికోసం అని చెప్పి ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఒక హబ్ను పెట్టి హబ్ దాన్ని అక్కడికి ఉత్పత్తులు అక్కడ సీడు ఇవ్వటం కానీ అక్కడికి వచ్చినటువంటి ఉత్పత్తిని తీసుకుని వచ్చి అమ్ముకునే మార్కెటింగ్ చేసుకునేటువంటి దానికి కానీ అక్కడ పరిశోధనకు కానీ రాబోయేటువంటి కాలాల్లో మరింత నాణ్యమైనటువంటి రకాన్ని వెరైటీని తయారు చేసుకునే దానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
1: సార్ ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది, మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణ ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

0: దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 100,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 300,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాలు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటారు. దాన్ని ఆపేసేయండి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఉన్నటువంటి గౌరవంతో అసలు ఈ సంవత్సరం ఒక్క ఎకరా కాదు ఒక్క మొక్క కూడా HDF పొగాకు అది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అలా ఒక మార్పును తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని ఒక టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారు అని వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఏనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఈ ఏజెంట్

0: డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక ఉత్పత్తి ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్ కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకొని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది మహారాష్ట్ర నుంచో పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. యాసాఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులు అన్ని కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
5: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
6: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
5: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులన్నో విజృంభిస్తున్నాయి.
6: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
5: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
6: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
5: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మౌనిక పాడిన చంద్రబోస్ సాహిత్యం వింటారు. చిత్రం జుమ్మంది నాదం.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నరేష్ అయ్యర్ మనీషా ఎర్రపాతిని పాడిన గీతం, చిత్రం నేను.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మిక్కిజీ మెహే సంగీతానికి రాయి ప్రోలు సుబ్బారావు గారి, సాహిత్యం కృష్ణ

మీరు విన్న ఆ గీతం వేటూరి సాహిత్యానికి నరేష్ అయ్యర్, శ్రేయ ఘోషల్ పాడారు. చిత్రం నువ్వు నేను ప్రేమ. కార్యక్రమంలో వినబోతున్న గీతం వెన్నెలకంటి సాహిత్యానికి వేణు సుమంగళి పాడిన పాట, చిత్రం నాలుడు.

కార్యక్రమంలో తర్వాత సమీర భరద్వాజ్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మిక్కిజీ మేయర్ సంగీతం, చిత్రం శతమానం భవతి.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 అవుతుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై

కూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ మైభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం నావికాదళం వాయుసేనకు చెందిన 2500 మంది బాలురు బాలికల క్యాడెట్లు మైభారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్ కు చెందిన 1057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీసు సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్టపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్టపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవ భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఇద్దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006 స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటాను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణ

కోల్పోయినా నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి

0: మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14వ తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క గారు ఆరపించిన భక్తి గీతాలు వింటారు. ముందుగా ఆనంద నర్తన గణపతి నాటరాగం, ఆదితాళం, ఉతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ రచన వింటారు.

భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క గారు పాడిన భక్తి గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శివ దర్శన వలచిరాగం ఆదితాళం పురంధరదాస కీర్తన

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామ రామయణ రాధ సిద్ధు భైరవి రాగం ఆదితాళం ప్రయాగ రంగదాసు కీర్తన.

కార్యక్రమంలో చివరిగా వినండి జానకి రమణ కాపీరాగం ఆదితాళం విఎం జీఎర్ రచన.

0: నామ
1: భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: భారత్ కే ఇతిహాస్ కా వో రక్త రంజిత్ దిన్ జబ్ దేశ్ కా విభాజన్ హువా और लाखों लोगों ने इस बंटवारे की त्रासदी से विभाजन के कारण लोगों को अपना घर, परिवार, जमीन और संपत्ति भी छोड़नी पड़ी। असहनीय पीड़ा से जूझते इन मजबूर और विस्थापित लोगों को निर्मम हिंसा का सामना करना पड़ा। वर्ष 2021 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विभाजन की असहनीय पीड़ा और दुख से गुजरे लोगों को याद कर और उन्हें श्रद्धांजलि अर्पित करने हेतु विभाजन विभीषिका स्मृति दिवस की घोषणा की। आइए 14 अगस्त 2026 को बंटवारे और उस समय हुई क्रूर हिंसा के शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित करें। अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में एक मिनट का मौन धारण करें।
1: చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నాయని కృష్ణమూర్తి సాహిత్యం వింటారు చిత్రం మహర్షి.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాప శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వివరాలు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియో జాతీయ నెట్వర్క్లలో రాష్టపతి ప్రసంగం ప్రసారం కానుంది. దూరదర్శన్ ఛానళ్లలో ముందుగా హిందీలో, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ నెట్వర్క్లలో రాత్రి 9:30 ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఇదిలా ఉండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవలసిన రోజే స్వాతంత్ర దినోత్సవమని గవర్నర్ పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, ఐక్యత, సోదరభావం వంటి ఉన్నత ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట అగ్నిమాపక శాఖకు సుమారు 40 కోట్ల రూపాయలతో సమకూర్చిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి వి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 బహుళ ప్రయోజన అగ్నిమాపక వాహనాలు.

0: ఉన్నాయని, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధునాతన అగ్నిమాపక వాహనాలు, భారీ అగ్ని ప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ బ్రౌజర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కోట దగ్గర నుంచి ఘంటసంభం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. వారి స్ఫూర్తిని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మంత్రి తెలియజేస్తూ,
1: మన స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి.
0: రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న 7,000 టన్నుల వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాత వ్యర్థాల శుద్ది కర్మాగారాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 70 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో తాజా వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులను అధికారుల బృందంతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2027 మార్చి జూన్ మధ్య పోర్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి అనుసంధానంగా రైల్వే రోడ్డు అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలతో మచిలీపట్నం పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలియజేస్తూ,
2: పోర్టు నిర్మాణానికి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ గతంలో శాతవాహనులు, అంతకుముందు పల్లవరాజులు, చోళరాజులు కూడా ఈ పోర్ట్ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ చేశారని, తర్వాత డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడే ప్రారంభించారని కూడా చరిత్ర ఉంది. అలాంటి ఈ పోర్ట్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యం కాబట్టి తర్వాత వచ్చినటువంటి కొన్ని తుఫాన్ల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదైనా కానీ మార్చి లోపు ఈ పోర్టు ప్రారంభించుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ విధంగా మేము దీక్షాస్తం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ది పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని శ్రీనిధి రుణ సహకార సమైక్యతో అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీని ద్వారా అర్హత కలిగిన మహిళలు శ్రీనిధి రుణంతో 3 లక్షల రూపాయల వ్యయంతో ఆహార శుద్ది యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. మహిళలకు రుణం అందించడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: రేపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలు గుర్తు పెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. ప్రతి మండలంలోనే, ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది.
0: రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి

పాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్టంలోని 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 446.57 కోట్ల మంజూరు చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్వేదిగ్గా వెల్లడించారు. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, రహదారుల నిర్వహణకు వినియోగించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే పలువురు చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయల చొప్పున సాయం జమ చేసినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మార్కాపురంలో జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు సొరంగాలలో పర్యటించారు. ఈ సందర్భంగా టీబీఎం యంత్రాల వెలికితీత, లైనింగ్ పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు కృష్ణా జలాలను విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్.

0: ఇవ్వాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి ప్రసంగం వినండి.
3: భారత స్వాతంత్ర పోరాటంలో పురుషులతో సమంగా, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మెన్నగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. అటువంటి ధీరోదాతురాలైన మహిళామూర్తి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గాంధీ మహాత్ముడి మాటను తన మాటగా, గాంధీజీ బాటను తన బాటగా మలుచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపత్ని ఆమె. తన భర్త అడుగుజాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం, దేశ సేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామకరణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా 1882 జన్మించింది లక్ష్మీబాయమ్మ. అమీనాబాద్లో ఆమె బాల్యం, అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడించింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు 10వ ఏటికే పెళ్లి చేసేవారు. లక్ష్మీబాయమ్మకి బావ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ సహృదయులు, సౌజన్యమూర్తి, మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి. స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. కుల వ్యవస్థను నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నవలను రచించారు. దీన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఆయనకు అన్ని విధాలుగా తగిన ఇల్లాలు లక్ష్మీబాయమ్మ. కందుకూరి వీరేశలింగం ఈ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు. అక్కడ వారు చేస్తున్న స్త్రీ జనోద్ధరణ కృషిని ఉన్నవ దంపతులు కళ్ళారా చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషినే ఆరంభించారు. భర్త మాటే తన మాటగా, ఆయన నడిచే బాటే తన బాటగా మలుచుకున్న స్త్రీమూర్తి లక్ష్మీబాయమ్మ. మహిళా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారామె. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలందరినో ఆదరించి వారికి తిరిగి వివాహాలు చెయ్యించారు. ఆ రోజుల్లో ఉన్నవ దంపతుల సంఘ సంస్కరణని వ్యతిరేకించి వారిని చాందసుల సహపంక్తి భోజనాల నుండి వెలివేస్తే దానిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1918 దేశభక్త కొండ వెంకటప్పయ్య చేతివృత్తుల్లో స్త్రీలకు శిక్షణివ్వడం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు. అక్కడే వయోజనులకు చదువు చెప్పించారు. వారికి చదవడం రాయడం నేర్పించారు. ఆ బాధ్యతని ఉన్నవ దంపతులు చూశారు. మరీ ముఖ్యంగా లక్ష్మీబాయమ్మ ఆ పనిలో ముఖ్య పాత్ర వహించారు. అదే కాలక్రమంలో శారదానికేతన్గా మారింది. కులమత వర్గ విభేదాలు లేకుండా అందరికీ శారదానికేతన్లో ప్రవేశం కల్పించారు. శారదానికేతన్ స్థాపనతో లక్ష్మీబాయమ్మ నిరాధారులైన ఆడపిల్లలందరినో దగ్గరకు చేసుకుని సాయంకాలం వేళ బాలికలు అందరినీ దగ్గరకు చేర్చుకుని అనేక కథలు చెప్పి వారిని ఆనందింపచేసి పాటలు పాడించి తగాదాలు తీర్చి ఆటలు ఆడించేవారు. శారదానికేతన్ 4 భాషల సూత్రాన్ని అనుసరించింది. అప్పుడక్కడ తెలుగు, సంస్కృతి

0: ఒకటి పలనాటిలో సహాయ నిరాకరణోద్యమం జరిగింది. కారంపూడిలో పల్నాడు సదస్సు జరిగింది. దాని ప్రభావం వల్ల ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వ అధికారుల్ని కూడా సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ మేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు, మాచెల్లలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ షీల్డీని కలిసి విషయాన్ని వివరించడానికి వెడితే వారిని అరెస్టు చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. అది తెలియగానే లక్ష్మీబాయమ్మ గుంటూరు రైల్వే స్టేషన్ చేరి భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పి ఆయన తరపున తానే ఉద్యమాన్ని నడిపించింది. 1930వ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు శాసనోల్లంఘనానికి సమకట్టారు. ఆ సందర్భంలో సబర్మతీ నది నుండి దండి దాకా పాదయాత్ర చేసి దండిలో ఉప్పు తయారు చేశాడు. ఉన్నవ దంపతులు ఆంధ్ర ప్రాంతమంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎవరైతే స్వాతంత్ర శపథం చేశారో వారందరికీ ఆమె వేర కంకణాలు కట్టారు. శారదానికేతనంలోని బాలికలు స్వరాజ్య వీరులకి వీరగంధం పూశారు. నేవరంపాడులో ఉప్పు తయారు చేస్తుంటే లక్ష్మీబాయమ్మను అరెస్టు చేసి 6 నెలల కాలం పాటు కఠిన జైలు శిక్షను విధించారు. 1932లో శాసనోల్లంఘనం ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో మరోమారు అరెస్టయ్యి జైలు శిక్షను అనుభవించారు. 1943 ఫిబ్రవరి 3వ తేదీన మరోసారి వారిని అరెస్టు చేసింది ఆంగ్ల ప్రభుత్వం. ఆమె పట్టుదల, దీక్ష ఎంత గొప్పవంటే ఆమె సంఘానికి, దేశానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి పత్రిక వారు ఆమెకు స్వర్ణ కంకణం బహుకరించాలని నిర్ణయించారు. అయితే ఆమె దేశానికి స్వతంత్రం వచ్చే వరకు బంగారు నగలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల కంకణం స్వీకరిస్తానే కాని ధరించనని స్పష్టం చేశారు. దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం, సంఘ సంస్కరణ కోసం జీవితమంతా పోరాడి సాంఘిక సంస్కరణోద్యమాలను ఎంతో చైతన్యంతో ముందుకు నడిపించి స్త్రీ విద్యావ్యాప్తికి చిరస్మరణీయమైన కృషి చేసి తన భర్త కంటే ముందుగా 1956లో జీవితాన్ని చాలించిన తెలుగు నారీమణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ తన భార్యను గొప్ప దేశభక్తురాలుగా తీర్చిదిద్ది ఆమెతో పాటుగా సాంఘిక సేవారంగంలోనూ స్వరాజ్య పోరాటంలోనూ కలిసి నడిచిన ఉత్తమ పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ 25/9/1958న అస్తమించారు.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

0: కార్యక్రమంలో తర్వాత వేమన శతకానికి కబీరదాసు దోహేలకి సమన్వయం డాక్టర్ పివి దుర్గా శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
1: సహితస్య భావః సాహిత్యం. సమాజానికి హితము కూర్చేదే సాహిత్యము. సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. ఒక జాతి యొక్క సంస్కృతిని నాగరికతని ముందు తరాల వారికి అందించడంలో సాహిత్యం ప్రధాన పాత్రను పోషిస్తుంది. సాహిత్యం యొక్క మనుగడ కూడా సమాజం పైన ఆధారపడి ఉంటుంది. అటువంటి ఈ సాహిత్యంలో ఎన్నో సాహితీ ప్రక్రియలు, వాటిని అందించిన ఎంతో మంది కవులు, సాహిత్యకారులు ఈ సాహితీ చరిత్రలో నిక్షిప్తమై ఉన్నారు. వాటిలో సంస్కృత వాంగ్మయం నుండి తెలుగుకు తెచ్చుకున్న ఒక సాహితీ ప్రక్రియ శతక సాహిత్యం. శతక సాహిత్యం అంటే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలలో ఒకే మకుటంతో రచించే ఒక ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ. మకుటం అనగా పద్యం చివర వచ్చే పదం. నీతి, భక్తి, లోక జ్ఞానం వంటి ఎన్నో అంశాలను ఈ శతక సాహిత్యంలో మనము చూడవచ్చు. ఈ శతక సాహిత్యంలో వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం వంటి కొన్ని ప్రసిద్ధ శతకాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో గొప్ప ప్రజాదరణ పొందిన వేమన శతకాలను హిందీ సాహిత్యంలో భక్తి ఉద్యమంలో నిర్గుణ శాఖకు చెందిన ప్రసిద్ధ సంత కవి కబీర్దాస్ యొక్క దోహాలతో పోలిస్తే ఎన్నో సమానతలు కనిపిస్తాయి. యోగి వేమన, సంత్ కబీర్దాస్ ఇరువురి జీవన విధానంలో భిన్నత్వం ఉన్నప్పటికీ రచనా శైలిలో ఎంతో సామీప్యం కనిపిస్తుంది. వేమన తన పద్యాలన్నీ ఆట వెలదిలో రచించారు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. మొదటి 2 పాదాల్లో నీతిని ప్రతిపాదించి 3 పాదంలో దానికి తగిన సామ్యం చూపించేవారు. 4 పాదం విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పూర్తవుతుంది. కబీర్దాస్ కూడా తన పద్యాలను 2 వరుసలలో రచించారు.

అందుకే వాటిని దోహాలు అంటారు. మొదటి వరుసలో చెప్పవలసిన విషయాన్ని రెండవ వరుసలో చెప్పి దానికి సామ్యాన్ని చూపించేవారు. ఈయన భాషను సదుక్కడి అంటే మిశ్రిత భాష అంటారు. తెలుగు సాహిత్యంలో వేమన గురించి తెలియని వారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన ఒక ప్రజాకవి, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, మానవతావాది. ఈయన తన రచనల ద్వారా కులమత భేదాలను ఖండించారని, ఆత్మ సంస్కారాన్ని ప్రబోధించారని, కుల వ్యవస్థపై తిరుగుబాటు చేశారని, అంతేకాక గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు. సర్వ మానవ సమానత్వం, అస్పృశ్యత ఖండన, నైతిక ప్రబోధము, మూఢనమ్మకాల, సామాజిక సాంప్రదాయాల పట్ల వ్యంగ్యాత్మక ధోరణి ఈయన పద్యాల్లో కనిపిస్తాయి. వేమనకు సమకాలికుడైన కబీర్దాస్ రచనలలో కూడా సమకాలీన సమాజంలోని మత సామరస్యత, మూఢాచారాల పట్ల వ్యతిరేకత, గురువుల పట్ల గౌరవం, సంఘ సంస్కరణలు, ఇవి అన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో కనిపిస్తాయి. వీరిరువురు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ, విభిన్న జీవన విధానాలు అయినప్పటికీ వీరిరువురి రచనల్లో ఎంతో సమన్వయం కనిపిస్తుంది. వీరిరువురు తమ రచనల ద్వారా సామాజిక చైతన్యం తేవడానికి ఎంతో కృషి చేశారు. వీరిరువురిలో సమానమైన ఆలోచన ధోరణి, రచనా శైలి కనిపిస్తుంది. వేమన, కబీర్దాస్ ఇరువురు గురువుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. భగవంతుని పొందాలంటే గురువు ద్వారానే అది సాధ్యపడుతుందని ఇరువురు వివరించారు. వేమన చెప్పినది ఏమిటంటే, తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి జనుడు తిరుగుచుండు, తిక్క తీర్ప గురుడొక్కడే దిక్కురా, విశ్వదాభిరామ వినురవేమ. అదే భావాన్ని కబీర్దాస్ హిందీలో, గురు గోవింద దోవు ఖడే కాకే లాగోపాయ్, బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. మనిషికి కులము కన్నా గుణము ప్రధానము. గుణము లేని వానికి సమాజంలో ఎటువంటి విలువ ఉండదని వేమన వివరిస్తే దానికి ఒక ఉదాహరణ ద్వారా కబీర్ బలపరిచారు. ఎలా అంటే, కత్తి కొనడానికి వెళ్లినప్పుడు కత్తి యొక్క పదును ముఖ్యంగా చూడాలి, అంతేకాని దానిని పెట్టే వర ఎలా ఉంది అని చూడకూడదు. అదే భావం వీరిరు పద్యాల్లో కనిపిస్తుంది. వేమన, గుణముల కలవాని కులమెంచగా నేల, గుణము కలిగి నేని కోటిసేయు, గుణము లేక ఎన్న గుడ్డి గవ్వయు లేదు, విశ్వదాభిరామ వినురవేమ. అదేవిధంగా కబీర్దాస్, జాతిన పూచో సాధుకి పూచి లీసియే జ్ఞాన్, మోల్కరో తల్వార్క పడారహందో మ్యాన్. ఆచార వ్యవహారాలు మూఢ నమ్మకాలు కాకూడదు. అటువంటి మూఢ నమ్మకాలను, విగ్రహారాధనను ఖండిస్తూ మనము చేసే పనులు సమాజానికి ఉపయోగపడాలని ఇరువురు ప్రబోధించారు. వేమన ప్రకారము, పలుగురాళ్లు తెచ్చి పదగ గుడులు కట్టి చెలగి శిలల సేవ జేయ నేల, శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా, విశ్వదాభిరామ వినురవేమ. అదే భావాన్ని కబీర్ తన దోహలో కూడా చూపించారు. పాహన్ పూజో హరిమిలై తో మై పూజు పహార్, కాకీయా చాకీ భలి పీస్ ఖాయ్ సంసార్. సహనశీలత, క్షమాగుణము, అహింసాత్మకత, శత్రువుకి కూడా కీడు చేయరాదనే నీతి సందేశం వీరిరువురి పద్యాల్లో కనిపిస్తుంది. వేమన చెప్పిన ప్రకారం, చెంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని కీడు చేయరాదు, పొసగు మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. కబీర్ ప్రకారము, జాహీతో కాంటాబువై తాహీ బోయ్ తో ఫూల్, తోహి ఫూల్ కి ఫూల్ హై బాకో హై విస్సూల్. భగవంతుని స్మరించడానికి ఏకాగ్రత కావాలి. చేతిలో మాలను జపిస్తూ మనసెక్కడో భ్రమిస్తూ ఉంటే అది నిజమైన పూజ కాదు అని ఇరువురు తమ పద్యాలలో వివరించారు. వేమను చెప్పిన ప్రకారము, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అదేవిధంగా ఆత్మశుద్ధి కావాలి, చిత్తశుద్ధి ప్రకారము చేయాలని, మాలాతో కర్మే ఫిరై, జీభు ఫిరై ముక్కుమాహి, మనువాతో చహుదిషి ఫిరై, యహతో సుమిరన్ నాహి అని కబీర్ వివరించారు. మనిషికి బ్రతికి ఉన్నప్పుడు విలువ ఎవరూ ఇవ్వరు సరికదా. తరువాత ఆడంబరంగా పిండాలు పెట్టడం, పూజలు చేయడం వ్యర్థమని దీనిపై ఇరువురు తమ వ్యంగ్యాత్మక ధోరణులతో రచనలు చేశారు. వేమన, పిండములను చేసి పితరుల దలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పియ్యి దినడు కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవేమ. కబీర్, జిందాన బాప్ కోయిన పూజే మరే బాద్ బాద్ పుజువాయే, ముట్టీభర్ చావల్ లేకే కవ్వేకో బాప్ బనాయే. ఏదైనా సాధించాలంటే దానికి ఎంతో ప్రయత్నం అవసరం. సాధన ద్వారా ఎటువంటి పనినైనా సాధించవచ్చు.

0: చేయవచ్చు. ఈ నీతి సందేశాన్ని ఇరువురు తమ పద్యాల్లో వివరించారు. వేమన చెప్పిన ప్రకారం, అనగ ననగ రాగ మతి శైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధ నమున పలులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. కబీర్, కరత్ కరత్ అభ్యాసకర్ జడమతి హోత్ సుజాన్, రసరి ఆవత్ జాతుతే సిల్పర్ పరత్ నిషాన్. ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నములు చేసినా మూర్ఖుని మనసు మార్చలేము. అటువంటి వారి వలన సమాజమునకు ఎటువంటి లాభము ఉండదు. అటువంటి వారికి దూరంగా ఉండడమే మేలనే సందేశం వీరిరువురు రచనల్లో కనిపిస్తుంది. వేమన చెప్పిన ప్రకారం, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బలకదు విశ్వదాభిరామ వినురవేమ. కబీర్దాస్, మూరఖు కోసమ ఛావత్ జ్ఞాన్ గోంఠి కోజాయ్, కోయల్ హోయిన గుజారు నౌమన్ సాబున్ లాభ్. ఇలా వేమన శతకాలు, కబీర్దాస్ దోహేలలో ఎన్నో పోలికలు కనిపిస్తుంటాయి. వీరిరువురు కేవలం రచనలు చేయడమే లక్ష్యంగా కాకుండా వీటి ద్వారా సామాజిక చైతన్యం జాగృతం చేయటంలో సఫలమైనారని చెప్పవచ్చు. అప్పటి సామాజిక, సాంఘిక, ధార్మిక పరిస్థితులలో విప్లవం లేవనెత్తి ఆమూలాగ్రం పరివర్తన సాధించే ప్రయత్నంలో కృతకృత్యులైనారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో మానవతా విలువలను పెంపొందిస్తూ సమాజంలో ప్రగతి మార్గంలో నడిపించుటలో ఇరువురు కవులు తమ వంతు కృషి చేసి మహోన్నతులుగా ప్రసిద్ధికెక్కారు. కబీర్ హిందీ సాహిత్యంలో భక్తి ఉద్యమంలో సంత కవిగా విశ్వవిఖ్యాతిగాంచారు. యోగి వేమన తెలుగు సాహిత్యంలో గొప్ప తత్వవేత్త, ప్రజాకవిగా పేరుగాంచారు. యోగి వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తోంది.
1: మీరింతవరకు వేమన శతకానికి కబీర్దాస్ దోహేలకి సమన్వయం ఈ అంశం గురించి డాక్టర్ పివి దుర్గా శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చివరిగా దేశభక్తి గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లలిత గీతాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీల్ గారు పాడిన లలిత గీతం, ఈ జగమే ఒక ఆమని.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: లలిత గీతాలు కార్యక్రమంలో వినబోయే గీతం మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గానం హాయిలో నీలయ్యదకింత హింస.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లలిత గీతాలు విన్నారు శ్రోతలకు గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్ మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బోర్డర్ ఈ చిత్రం నుంచి రూప్ కుమార్ రాథోడ్ పాడిన గీతం.

టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న హిందీ చిత్రగీతం వి జరా. చిత్రం నుంచి లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్, గుర్దాస్మాన్ అలాగే ప్రథా మజుందార్ పాడిన గీతం.

ప్రేమ్ టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న హిందీ చిత్ర గీతం కాబిల్. ఈ చిత్రానికి జుబిన్ నౌటియాల్ పాడిన కుమార్ సాహిత్యం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడగబోయేటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీ అందరూ సిద్ధమే కదా. సో మరి ఇంత కలిసాం, ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు యువలయ. మరి రేపు మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నటువంటి తరుణం ఇది. అందరూ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు యువలయలో కూడా అలాంటి స్వాతంత్రాన్ని మరి పాల్గొన్నటువంటి ఆ సమర వీరుల గురించి తలుచుకుంటూ నాటి సంఘటనలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే, చక్కగా మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, ఓకేనా? మరి ఫస్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, జలియన్ వాలాబాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ప్రశ్న మీ అందరి కోసం మరొకసారి, జలియన్ వాలాబాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆ సంవత్సరం పేరు ఎంత కాలసం? వెంటనే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 2488812866 2488812. ఈ నెంబర్కు వెంటనే మెసేజ్ చేయండి. మరి ఈరోజు మన యువలయ్య కార్యక్రమంలో ముందుగా ఒక పెట్రియాటిక్ సాంగ్, రోజా ఈ చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. మన పడిన రాజశ్రీ సాహిత్యం వినండి.

రోజు మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఒక పేట్రియాటిక్ సాంగ్ వినగానే మనందరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశభక్తి భావం పెంపొందుతూ ఉంటుంది. నాడు ఎంతో మంది అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఈ మనకి స్వాతంత్రం రావడం కోసం ఎంతగానో కష్టపడ్డారు. మరి ఈరోజు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగాను. మొట్టమొదటి ఆన్సర్ మనకు వచ్చేసింది, గుడ్ ఈవినింగ్ వేణుమంటు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు అన్నాదపురం నుంచి మనకి పంపించేశారు. ఆ తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ణయ్య, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్, సుభాని. ఇంకా మనకు పంపించిన వారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, శుభ సాయంత్రం మేడం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, మహేంద్ర తెనాల నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి పంపించేసేసారు సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, అలాగే చేబ్రోలు రామకృష్ణయ్య మరొకసారి పంపించారు వీరందరూ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి, శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారు. ఆ తర్వాత మనకు పంపించిన వారు ఎవరు అంటే నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి, ప్రీతం. నెక్స్ట్ పంపించిన వారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె ఈ నుంచి పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ పంపించారు. తర్వాత గుండుకొలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. ఆ తర్వాత విజయవాడ నుంచి శాంతి పంపించేసేశారు. గణేష్ నెల్లూరు నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి క్షీరసాగర్ మాటూరు బాపట్ల నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, పండ లలిత దేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఆ తర్వాత మేడం శుభ సాయంత్రం అంటూ ఆన్సర్ పంపించిన వారు రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించేసేసారు కరెక్ట్ ఆన్సర్, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఎవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేశ్వర శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. నెక్స్ట్ పంపించిన వారు నెల్లూరు జిల్లా కోపూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత కొత్తగూడెం జిల్లా నుంచి మనకి పంపించిన వారు ఎవరు అంటే రాజేష్ ఖన్నా, చిన్న పాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. తర్వాత శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుండి. నెక్స్ట్ బి శివకుమార్, ముదిరాజ్, వీసీ కాలనీ నంద్యాల నుంచి. ఆ తర్వాత పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ పంపించిన వారు దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిరియాలు కూడా నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. ఆ తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, డి బాలాజీ వనస్థలిపురం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు కనకారావు పార్వతి వీరభద్రపురం పెడన నుంచి పంపించారు. మహమ్మద్ ఇనాయతుల, ఇష్టతుల, ఇబాదతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు జిల్లా దగదత్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి టైలర్ ప్రసాద్, ఇంకా చిత్తూరు నుండి పంపించిన వారు నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. నెక్స్ట్ పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజగట్ట నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప గారు, అహోబిల వెంకటేశ్వరులు, లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి, ముంతా పెద్దన, గురుగుట్ల నుంచి, మస్తాన్ భాషా బుచ్చిరెడ్డి పాలెం నుంచి, అలాగే రామకృష్ణయ్య గారు, బండారి శంకరయ్య గారు వీరందరూ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట.

అనంతపురం నుంచి. ఆ తర్వాత ఓకే రండి, ఓకే ప్రసాద్ గారు. తర్వాత మనకు పంపించిన వారు ఎవరు అంటే అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అనంతపురం నుండి అనురాధ. తర్వాత పంపించిన వారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఇప్పుడే మీరు వింటూ ఉన్నారా? అయితే రెండో క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, కరీంనగర్ జిల్లా చంద్రపూడి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన. ఆ తర్వాత గండవరపు శ్రీహరి ఇమ్మడుకు నెల్లూరు నుంచి. తర్వాత పంపించిన వారు ఏంటి అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వానపూడి సత్యరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వడియంపాలెం నెల్లూరు నుంచి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు, ఎవరు రాంగ్ ఆన్సర్ మనకు పంపించలేదు. సూపర్ అండి, మీ అందరికీ మంచి నాలెడ్జ్ ఉందని అర్థమైపోయింది. మరి ఈ రోజు నేను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, జలియన్ వాలా బాగ్ ఘటన ఈ సంవత్సరంలో జరిగింది 1919 ఏప్రిల్ 13, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడే మన కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళపూరి ప్రకాష్, కాదర్ బాషా బాయ్, ఎంఎఫ్ఎస్ సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించేసేసారు అనమాట. సో వీరందరికీ అభినందనలు తెలియజేసేద్దాం. రెండో క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనందరికీ తెలిసిందే, లాల్ బాల్ పాల్ లో ఉన్న ఆ ముగ్గురు నాయకులు ఎవరు? ప్రశ్న మీ అందరి కోసం మరొకసారి, లాల్ బాల్ పాల్ లో ఉన్న ఆ ముగ్గురు నాయకులు ఎవరు? సరైన సమాధానం కోసం వెయిట్ చేస్తూ 8662488812కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం. భారతీయుడి చిత్ర నుంచి ఈ పాట

పదిని ఒక మంచి పాట వినేశారు కదా మీరు. భారతీయుడు చిత్రం నుంచి నేను అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటి అంటే లాల్ బాల్ పాల్ లో ఉన్న ముగ్గురు నాయకులు ఎవరు అని అడిగాను. సో మనందరికీ అందరికీ తెలిసిన ఆన్సరే, సరైన సమాధానం అందరూ పంపించారు. పాలింపల్లి, ఆలకట్ట, నంద్యాల జిల్లా నుంచి మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, అలాగే సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ఇంకా గురుగుంట్ల నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మిగారు, నరేందర్ రెడ్డి, వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య గారు, కార్పెంటర్ మసాన్ భాష, బుచ్చిరెడ్డిపాల నుంచి బండారు శంకరయ్య సరైన సమాధానం పంపించేసేసారు. వీరికి అభినందనలు తెలియజేసేస్తున్నాం. అందరికి మిగతా వాళ్ళు కూడా పంపించారు ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అత నెక్స్ట్ పంపించిన వారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఆ తర్వాత ఎస్ కరెక్ట్ గా పంపించారు వరకంటి బద్రి విశాల నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే కడప నుంచి గుండు శివుడు వినయ్ ప్రవీణ, ఆ తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, తర్వాత పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబ్బాని, అనంతపురం నుండి అనురాధ. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి.

ఆ తర్వాత శ్రీదేవి శైలజ కృష్ణ తులసి రెడ్డమ్మ. మీరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కడప నుంచి పంపించారు వీరంతా. నెక్స్ట్ పంపించిన వారు రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. నెక్స్ట్ కోటేశ్వరరావు అత్తిలి నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు. ఏమి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఆ తర్వాత పంపించిన వారు రెడ్డి సర్వేపల్లి నుంచి, మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి పాపనీయపాళ్యం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ, లలితా మలిక్ సత్తుపల్లి నుంచి. నెక్స్ట్ పంపించిన వారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, సీమాని, స్వీటీ. నార్కెట్ పల్లి నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కమల, యేసుపాదం, హేమ సుందర్ ఒంగోలు నుంచి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూడి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన. నెక్స్ట్ పంపించిన వారు దైతాభిక్షం దైత వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నంద్యాల జిల్లా నుంచి. గోగులమూడి రాధా కృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాటూరు, బాపట్ల నుంచి. ఆ తర్వాత పంపించిన వారు శృతి, అఖిల, కందికాయపల్లి గ్రామం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు జిల్లా ఎనమడక నుండి రామకృష్ణయ్య, సుభాష్, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సమీనా నెల్లూరు నుంచి. ఆ తర్వాత కడప నుంచి గరికపాటి నాగేంద్రరావు, సుజాత, దివ్య, కన్న, ధర్మతీజ. నెక్స్ట్ పంపించిన వారు ఎం రావు ఒంగోలు నుంచి. తర్వాత డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, గణేష్ నెల్లూరు నుంచి. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, రాము వీరు పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు. ఆ తర్వాత పంపించిన వారు ఏకలవ్య నగర్ నుంచి బిజ్లే వెంకటేష్, శ్యామల, నాగటిబండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత పంపించిన వారు ఎవరు అంటే బి శివకుమార్, ముదిరాజు, విసి కాలనీ, నంద్యాల నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఆర్ సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. ఆ తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ. ఆ తర్వాత పంపించిన వారు గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. ఆ తర్వాత త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు నల్గొండ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఆ తర్వాత సార్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. తరువాత పంపించిన వారు ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట నగర్, పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించేసేశారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి మనకి సమాధానం వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ మనకి ఆన్సర్ పంపించిన వారు ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్. శుభ సాయంత్రం అంటూ పంపించిన వారు ఎవరు అంటే సూర్య శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి పంపించారు. తర్వాత నెక్స్ట్ పంపించిన వారు మహీంద్ర తెనాల నుంచి పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉడవకొండ నుంచి మనకి సమాధానం వచ్చేసింది. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కనకారావు పార్వతి పెడన వీరభద్రపురం నుంచి సమాధానం పంపించారు. చంద్రపాల్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు వీరందరూ సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు బాపట్ల జిల్లా నుంచి లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత వీరందరూ పంపించారు బాపట్ల నుంచి. ఆ తర్వాత పంపించిన వారు కొవ్వూరు నుంచి డి కోటేశ్వర పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య పంపించారు బండారిపల్లి నెల్లూరు నుంచి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఇస్మాయిల్ బాయ్, జయగిరిబాయ్, మహమ్మద్ రఫీబాయ్, పూరి ప్రకాష్, ఖాదర్ బాషా, సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు మనకి ఎవరు అంటే నెల్లూరు జిల్లా రఘుదత్తి నుంచి రవి, ఇనమడగరు నుండి సుధాకర్ రెడ్డి, ఇంకా నెల్లూరు నుంచి ప్రసాద్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు ఫ్రెండ్స్ పంపించారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే కడప నుండి మనకి వచ్చేసింది సమాధానం. మహేష్, రవి వీరు పంపించారు. నమస్తే అండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ప్రొద్దుటూరు కడప నుండి సంధ్య, యాస్మిన్, సాదియా. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే శ్రీహరి.

మనకు నెల్లూరు నుంచి ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు. అందరూ సరైన సమాధానం పంపించారు. అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. లాల్ బాల్ పాల్ లో ముగ్గురు నాయకులు ఉన్నారు. వారే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ మరొకసారి అభినందనలు. చాలా మంది ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి ఎక్కడ జాతీయ జెండాను, అంటే న్యూఢిల్లీలో ఎక్కడ ఏ ప్లేస్ లో జాతీయ జెండాను ఎగురవేస్తారు, సరైన సమాధానం పంపించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన ప్రధాని న్యూఢిల్లీలో జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేస్తారు, సరైన సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకోసం ఇష్క చిత్రం నుంచి ఈ పాట.

ఓకే అండి, మరి పాట వినేశారు కదా. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. భారత స్వాతంత్ర్యోద్య దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి జాతీయ జెండాను న్యూఢిల్లీలో ఎక్కడ ఎగురవేస్తారు? ప్రశ్న విన్నారు కదా. ఓకే, మరి ఆన్సర్స్ చూసేద్దాం. కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. శివకుమార్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యానగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హాస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, ప్రవీణ, కృష్ణ తులసి, మోషే, అప్పు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, స్వరూప, సృజన, ఉమా, నిఖిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏలూరు నుంచి సత్యనారాయణ, గంగాదేవి, శివకుమార్, రాజేంద్ర ప్రతాప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి. బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి.

దినేష్, ప్రకాశం డిస్ట్రిక్ట్. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పాలింపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. లలితా మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అంకయ్య, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. వీరా కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి ధనుంజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదిరీ విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శృతి, అఖిల, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, వీరు కూడా పంపించారు. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ, నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రసాద్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి జాతీయ జెండాను న్యూఢిల్లీలో ఎక్కడ ఎగురవేస్తారు అని అడిగాం కదా, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎర్రకోట. ఓకేనా, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. టంగుటూరి ప్రకాశం పంతులును ఏ బిరుదుతో పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, టంగుటూరి ప్రకాశం పంతులను ఏ బిరుదుతో పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మరి ప్రశ్న మరొకసారి చూద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులను ఏ బిరుదుతో పిలుస్తారు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, నరేంద్రారెడ్డి, ముంతా పెద్దన్న, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శృతి అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి ధనుంజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ అండి మీరు పంపించింది. డి కోటేశ్వరరావు కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజమహేంద్రవరం నుంచి హారిక కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్ అండి. అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమలాపురం నుండి మద్దుల శ్రీనివాస్ బాబు, సునీత, రాజేష్, సింధు, అర్జున్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, పెడన వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏ బిరుదుతో పిలుస్తారు? టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఏ బిరుదుతో పిలుస్తారు? ఓకేనా, ప్రశ్న విన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆన్సర్ పంపించేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎవరు పంపించారంటే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి.

నెక్స్ట్ ఎవరు పంపించారంటే, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఏ బిరుదుతో పిలుస్తారు అని అడిగాను కదా, ఆంధ్రకేసరి. ఓకేనా, కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సఖీ చిత్రం నుంచి ఒక పాట విందాం. డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్

0: ఓకే అండి, మరి పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ముగిద్దాం, తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకొని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:08 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 9:30 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పూర్వ సంధ్యను పురస్కరించుకొని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధలో శ్రీ పచ్చా పెంచలయ్య గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక వింటారు. 8:15 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 30 నిమిషాలకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. కుటుంబ సంరక్షణ, ఆఫీస్లో పని, ఇంకా ఇవన్నీ పెట్టుకొని చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోరు. ఆహారం ఇంకా డ్రింక్స్పై తక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే మానసికంగా మరియు శారీరకంగా అనేక రకమైన శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం నుంచి

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలలో ముందుగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు. ఇవి సోయాతో చేసిన ఉత్పత్తులైన టోఫు, ఇంకా పనీర్, ఇంకా పప్పులు, సోయా పాలు, ఇవి కాకుండా నాన్ వెజ్ అయితే కోడిగుడ్లు, చికెన్, వీటిలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చక్కెర ఆధారిత ఆహారాన్ని తినడం కూడా తగ్గించుకోవాలి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. అమరన్ చిత్రం నుంచి

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు తెలుసుకుంటూ ఉన్నారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అని ఇందాక తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మరొకటి కాల్షియం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాల వల్ల మహిళల ఎముకలకు చాలా బలమైన ఆహారం. ఈ కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు అంటే పాలు, గింజలు, డ్రై ఫ్రూట్స్, బెర్రీలు ఇవన్నీ తీసుకోవచ్చు. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. మ్యాడ్ ఈ చిత్రం నుంచి

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, అదేవిధంగా కాల్షియం, వీటితో పాటుగా లెమన్ అంటే నిమ్మకాయ, ఈ నిమ్మకాయ కూడా ప్రతిరోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మకాయ జ్యూస్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేదా నిమ్మరసంలో మంచినీళ్ళలో నిమ్మరసం, తేనె ఇవి రెండు కలిపైన ప్రతిరోజు తీసుకోవచ్చు. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని తెలుసుకునే ముందుగా చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి పాటను విందాం.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అదేవిధంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వాటితో పాటుగా ప్రతిరోజు ఒక నిమ్మకాయని తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా వాటితో పాటుగా మొలకలు, ప్రతిరోజు మొలకలు కూడా తినవచ్చు. ఈ మొలకలు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇంకా బాదం, నానబెట్టిన బాదం ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పు తినాలి. వీటిని స్నాక్స్ లాగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు లేదా ప్రతిరోజు ఉదయాన్నే తినొచ్చు. ఈ బాదం తినడం వల్ల ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. ఇంకా కళ్ళ ఆరోగ్యానికి ఈ బాదం చాలా మేలు చేస్తుంది. వనితావాణి కార్యక్రమంలో చివరిగా పాటను విందాం సార్, ఈ చిత్రం నుంచి.

వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో మేం అడిగే ప్రశ్నలకు శ్రోతలకు కనుక సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. ప్రశ్నను జాగ్రత్తగా విని సమాధానాలను ఇవ్వండి. అలాగే యువతరంగం జీకే స్పెషల్లో మొట్టమొదటి ప్రశ్నగా, భారతదేశ జాతీయ జెండాను రూపొందించింది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, భారతదేశ జాతీయ జెండాను రూపొందించింది ఎవరు? ఈ ప్రశ్నకు శ్రోతలకు సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు తమ సమాధానాలను పంపవచ్చు. ఆన్సర్స్ వచ్చేలోపు యూత్ ఈ చిత్రం నుంచి కెన్ కరుణాకర్ పాడిన పాటను విందాం.

0: యువతరంగం జీకే స్పెషల్లో మొట్టమొదటి ప్రశ్న, భారతదేశ జాతీయ జెండాను రూపొందించింది ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం పింగళి వెంకయ్య. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర జన్మించిన ఆయన 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీకి జెండా రూపకల్పనను అందించారు. దీనిని కొద్దిపాటి మార్పులతో జూలై 22, 1947న మన జాతీయ జెండాగా ఆమోదించారు. యువతరంగం జీకే స్పెషల్లో మరొక ప్రశ్న వినే ముందుగా ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, మా కొద్ది తెల్లదొరతనం అనే ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని రాసింది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, మా కొద్ది తెల్లదొరతనం అనే ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని రాసింది ఎవరు? ఈ ప్రశ్నకు శ్రోతలకు ఆన్సర్స్ తెలిసినట్లయితే 7901 08 4415 ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. సమాధానాలు వచ్చేలోపు భగవంత్ కేసరి ఈ చిత్రం నుంచి ఈ పాటను వింటారు. పాడిన వారు జ్యోతి నూరాన్.

0: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సావిత్రి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెత్తనపల్లి కర్ణాటక నుంచి సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా జయలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన రెండవ ప్రశ్న, మా కొద్ది తెల్లదొరధనం అనే ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని రాసింది ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, మా కొద్ది తెల్లదొరతనం అనే ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని రాసింది గరిమెల్ల సత్యనారాయణ. మా కొద్ది తెల్లదొరతనం అనే ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కవి గరిమెల్ల సత్యనారాయణ గారు 1921లో రచించారు. భారత జాతీయ ఉద్యమ కాలంలో ఈ పాట తెలుగు ప్రజల్లో విపరీతమైన దేశభక్తిని వ్యతిరేకతను బ్రిటిష్ ప్రభుత్వానికి రగిలించింది. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న, స్వాతంత్ర భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు? ప్రశ్న మరొక్కసారి, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాలు వచ్చేలోపు మరొక ప్రకటన విందాం.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD

0: దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: యువతరంగం జీకే స్పెషల్లో 3వ ప్రశ్నకి ఆన్సర్స్ వచ్చేలోపు తిరు ఈ చిత్రం నుంచి ఈ పాటను వింటారు. ఈ పాట పాడిన వారు దినకర్ కల్వాల, శ్రీ సాయి కిరణ్.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య.

0: బాపుగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బహను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జయలక్ష్మి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ఇంకా పంపిస్తున్నారండి. ఇంకా సావిత్రి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. ఇంకా అనంతపురం నుండి అనురాధ. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన మూడవ ప్రశ్న, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఆగస్టు 15, 1947 నుంచి మే 27, 1964 వరకు ఈ పదవిలో కొనసాగారు. యువతరంగం జీకే స్పెషల్లో నాలుగవ ప్రశ్న వినే ముందు మరొక ప్రకటన విందాం.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: కార్యక్రమంలో తర్వాత నాలుగవ ప్రశ్న, ఈ సంవత్సరంలో అంటే ఈ ఏడాదిలో భారతదేశం ఏ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ప్రశ్న మరొక్కసారి, ఈ ఏడాదిలో భారతదేశం ఏ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే ఎన్నవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానాలు శ్రోతలకు తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపించవచ్చు. సమాధానాలు వచ్చేలోపు ఇప్పుడైతే కేజీఎఫ్ చాప్టర్ 1 ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు అనన్య భట్, శ్రీకృష్ణ, అరుణ్, కౌఠిన్య, మోహన్ కృష్ణ. రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతం రవి బస్రూర్.

0: యూత్ రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకీరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భను జైనుద్దీన్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారండి. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన చివరి జీకే ప్రశ్న, 2026లో భారతదేశం ఏ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది అంటే రేపు భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవంగా ప్రజలు జరుపుకుంటున్నారు.
0: ఇంతటితో యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ముగిసింది. వచ్చే శుక్రవారం 5:30 యువతరంగం జీకే స్పెషల్లో మరికొన్ని జీకే ప్రశ్నలతో కలుసుకుందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% మేర సివిల్ పనులు నిన్నటికి పూర్తయ్యాయని, ఎడమ కాలువ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి అవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డ్యాం సైట్ వద్ద రోడ్లు లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ప్రాజెక్టు సమీపంలోని గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల మనోభావాలను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చిన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, ఆపై మిగిలిన నీటిని 6 మడులకు ఉపయోగించుకోవాలని సూచించారు. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి వెల్లడిస్తూ పోలవరం ప్రాజెక్టు మొత్తం పనులలో 77% పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టును టూరిజం హబ్గా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి రామానాయుడు పేర్కొంటూ,
1: పోలవరం స్పిల్ వే ఏదైతే ఉందో ఆ పోలవరం స్పిల్ వేకి సంబంధించి కూడా మోడరేషన్ గానీ, అదేవిధంగా బ్రిడ్జ్ కనెక్టివిటీ, బ్రిడ్జ్ కూడా ఐకానిక్ మోడల్లో తయారు చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో ఈ యొక్క పోలవరంతో పాటుగా ప్యారలెల్ గా ఆ వర్క్స్ కూడా, హైవేస్ కనెక్టివిటీ గానీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి అప్ టు భద్రాచలం వరకు కూడా ఏ రకంగా అయితే రివర్ బేస్ మనం టూరిజాన్ని డెవలప్ చేయగలుగుతాం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి.
0: భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 7:45 రాష్ట శాసనసభ కౌన్సిల్ ప్రాంగణంలో శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 గంటలకు రాష్ట శాసనసభ భవనం ముందు జరిగే వేడుకల్లో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నాయకులపాలెం నుంచి ద్రాక్షారామం వరకు ఈరోజు జరిగిన తిరంగా ర్యాలీలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమలాపురం పట్టణంలో జరిగిన తిరంగా ర్యాలీలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందు

0: వెళుతున్నామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రాష్టంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం 107 ప్లాంట్లను మంజూరు చేశామని, సెప్టెంబర్ నెలాఖరుకు అన్ని ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేస్తూ,
1: రోజు వచ్చే 7,000 టన్నుల్ని దాన్ని వదిలేస్తే మళ్ళా కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేశాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్ లో 16 మున్సిపాలిటీలు ఈరోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్ కి, గుంటూరు ప్లాంట్ కి పోతుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్ కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజుకి ఆ వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
0: అలాగే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి నారాయణ, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి సూచించారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు మై భారత్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ కార్యక్రమాలు, అనుభవాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందన్నారు. యువత తమ ప్రతిభ, ఆలోచనలు, సృజనాత్మకతను సమాజ అభివృద్దికి వినియోగిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో క్రియాశీల భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో వెదురు సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని జాతీయ వెదురు మిషన్ అమలు దిశగా జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూముల గుర్తింపు, రైతులను ప్రోత్సహించే విధానాలపై చర్చించారు. వెదురు సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంతో పాటు స్థానికంగా కుటీర పరిశ్రమలకు ముడిసరుకు లభ్యత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరులో మోండి గేటు మురుగు కాలువ వ్యవస్థ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరులో దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు ఈ పనుల ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. నగరం నుండి బయటికి వెళ్లే ప్రధాన డ్రైన్లలో ఒకటైన మోండి గేటు సామర్థ్యాన్ని 30,000 లీటర్ల నుండి 50,000 లీటర్లకు పెంచుతామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నిమిషాలు. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన తిరగబడిన తిమింగళం కథ వింటారు. సమర్పణ మంజుల పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
6: RBI అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన తిరగబడిన తిమింగళం కథ.
8: ఆకాశవాణి 102.7 MHz పై సింహపురి FM. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
9: కథ పేరు తిరగబడిన తిమింగళం.

భూగోళంలో మూడు వంతుల ప్రదేశాన్ని ఆక్రమించినవి నీటితో నిండిన సముద్రాలు. ఒక వంతు మాత్రమే నేల. ఆ నేలలో కూడా కొంత లోతు తవ్వితే నీరు వస్తుంది. అంటే సముద్రాల్లో ఉన్న నీరే కాక భూమిలో కూడా కొంత నీరు ఆక్రమించుకుని ఉంటుంది. కాబట్టి నీటిదే భూమి మీద పైచేయి. అలా నీరు భూమి మీద నివసించే మానవులకు, జంతుజాలాలకు, పశుపక్షాదులకు ప్రాణాధారమైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఛాలెంజర్ అనే ప్రాంతంలో సాక్షాత్తు ఎవరెస్ట్ శిఖరాన్ని దించితే మునిగిపోతుంది. అది సముద్రపు లోతు. భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మండుతున్న అగ్నిగోళమని, విశ్వంలోని వాతావరణానికి చల్లబడి గట్టిపడిందని, వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి సముద్రాలు ఏర్పడ్డాయని, ఎత్తైన ప్రదేశం భూమిగాను ఇంకా ఎత్తైన ప్రదేశాలు పర్వతాలుగాను ఏర్పడ్డాయని ఒక సిద్ధాంతం. మరో సిద్ధాంతం ఏమిటంటే, భూమి ఒకప్పుడు పూర్తిగా జలమయమని, భూమి లోపలున్న అగ్నిపర్వతాలు పేలి లావాలు నీటిపైకి విరజిమ్మి వాతావరణ పరిస్థితులకు అవి చల్లబడి భూమి పర్వతాలుగా ఏర్పడ్డాయనేది ఒక సిద్ధాంతం. అప్పుడే తెలతెలవారుతూ ఉంది. పెదకాపు దగ్గరకు ఒక వార్త తీసుకుని వచ్చాడు లచ్మయ్య. అదేమిటంటే, అతను రాత్రి సరిగ్గా కట్టేయకపోవడంతో గాలికి పడవ మేకకు తగిలించిన తాడు ఊడి సముద్రంలో పడి కొట్టుకుపోయిందని. మరో సావాసగాడు వేటకు పోక గుడిసెలో ఉంటే వాడి పడవలో తీరం వెంబడి తన పడవను వెతుక్కుంటూ వెళ్ళాడు. తీరంలో ఎక్కడో ఒకచోట గట్టుకు తన పడవ కొట్టుకొచ్చుంటుందని, వెతుకుతున్న అతనికి దూరంగా తీరంలో నల్లని ఎత్తైన దిబ్బలాంటి వస్తువు కనిపించింది. అది ఇప్పుడు లచ్మయ్య తెచ్చిన వార్త. ఒరేయ్, తొందరపడి నువ్వు దాని దగ్గరికి వెళ్ళలేదు కదా, శానా మంచి పని చేసినావు. అది గట్టు కొట్టకొచ్చే ఇసుకలో కూరుకుపోయిన ఓడేయంటుందిరా, వాళ్ళ దగ్గర తుపాకులు కత్తులుంటాయి, అది ఏ పరిస్థితుల్లో తీరానికి వస్తుండదో తెలుసుకోవాలా. ఏటకు పోనోళ్ళందరినే గంజి తాగి తీరానికి రమ్మను, అందరూ వెళ్ళే చూసొద్దాం అన్నాడు పెదకాపు. ఆయన చెప్పిన ప్రకారం అందరూ ఒక గంట తర్వాత తీరానికి చేరుకున్నారు. అందరి చేతుల్లోనూ పడవ కొయ్యలున్నాయి. నాలుగు పడవల్ని నీళ్లలోకి లాగి పడవకి ముగ్గురు చెప్పున అందులోకి ఎక్కి కూర్చున్నారు. ఎప్పుడో తీరానికే చిన్న చిన్న వస్తువులే కొట్టుకొచ్చేయి, ఇయాలేంది నాయనా, పెద్ద ఓడే కొట్టుకొచ్చిందే, ఏ ప్రమాదం లేకుండా సూడు గంగమ్మ తెల్లే అంటూ సముద్రానికి నమస్కారం పెట్టాడు పెదకాపు. ఓ మూడు మైళ్ళ తీరం వెంబడే ప్రయాణించిన తరువాత వాళ్లకు కొద్ది దూరంలో తీరం అంచున ఒక దిబ్బలాంటి వస్తువు కనిపిస్తూ ఉంది. రేయ్, ఎంతెత్తుందిరా, నిజంగానే అది కొట్టకొచ్చా ఇసుకలో కూరుకుపోయిన ఓడేరా, ఇదేదో దారిలో సెడిపోయే అలల నాటికి తీరానికే కొట్టుకొస్తుంటాదే, ప్రమాదమేం లేదులే, వాళ్ళు మన సాయం కోసం ఎదురు చూస్తుంటారు, పడవల్నే ఒడ్డుకు తొందరగా నడపండిరే అంటూ అరిచాడు పెదకాపు. పడవలు రివ్వున ముందుకు దూసుకుపోయాయి. సుమారు ఒక మైలు దూరం పోయిన తర్వాత ఒక దిబ్బలాంటి వస్తువు ఇంకా పెద్దదిగా కనిపించింది. తీరానికి మళ్లించండే అంటూ ఆజ్ఞాపించాడు పెదకాపు. అలాగే తీరానికి చేరాయి అన్ని పడవలు. కారు నలుపుతో 40 అడుగుల పడవతో 20 అడుగుల ఎత్తుతో ఉందది. రే, ఇది ఓడు కాదురా, సముద్రంలో నుంచి అలల దెబ్బకు కొట్టకొచ్చిన తిమింగళంరా ఇదే, తిరిగి సముద్రంలోకి పోలేక ఇక్కడ ఇసుకలో కూరకుపోయిండది అన్నాడు పెదకాపు. పెదకాపు మాటలను అందరూ నోరు తెరుచుకొని వినసాగారు. వాళ్ళ జీవితంలో ఇంత పెద్ద సముద్రపు జీవిని చూసి ఎరుగరు. దాని గోధుమ రంగు పొట్టభాగం ఆకాశం వైపు ఉండి, నల్లని వీపు భాగం ఇసుకలో ఉండి, ఓడ ఆకారంలో కనిపిస్తూ ఉండటంతో దాన్ని ఓడ అనుకున్నారు అంతా. ఇంత పెద్ద తిమింగళాన్ని ఆశ్చర్యంగా చూస్తూ భయం భయంగా చుట్టూ తిరిగి చూశారు అంతా. దాని శరీరం మీద ఇంకా నీటి బొట్లున్నాయి. అది వదులుతున్న దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు భయంతో అందరూ పరుగులు తీశారు. ఒరేయ్, ఇది లోతైన నడి సముద్రంలో తిరిగే భయంకరమైన పెద్ద తిమింగళంరా, ఇలా దారి తప్పే ఇక్కడికి కొట్టుకొచ్చుండదే, ఇది ఇంకా బతికే ఉండాది, కాబట్టి దీన్నే సముద్రంలోకి నెట్టేద్దాం, దాని మానాన అది బతకద్ది అన్నాడు పెదకాపు. వద్దు సామె, శానా ప్రమాదమా అన్నాడు.

0: అన్నాడు పెదకాపు. అందరూ అదే మంచిదన్నట్లు తలలూపారు. అందరూ ముందుకు వచ్చి దానికి పదడుగుల దూరంలో నిలబడి తన విశాలమైన నోటి వంక, చిన్న కళ్ళ వంక ఉచ్ఛ్వాస నిశ్వాసలు వదులుతున్నప్పుడు మూసుకొని తెరుచుకుంటున్న దాని ముక్కు వంక భయం భయంగా చూశారు. తరువాత తోక దగ్గరకు వెళ్లి కూడా చూశారు. తోక చిన్నగా అటూ ఇటూ కదిలిస్తూ ఉంది. భూమి మీద ఏనుగు పెద్ద జంతువైతే సముద్రపు లోతుల్లో అంతకంటే పదింతలు పెద్దవైన తిమింగళాలు అనబడే సముద్రపు జీవులు తిరుగుతుంటాయి. అయితే ఇప్పుడది తన ప్రాణాలు కాపాడుకోవడానికి తనకలాడుతూ ఉంది. అందరూ ధైర్యం తెచ్చుకొని దాన్ని బలంగా నెట్టారు. దాని శరీరం మందమైన రబ్బర్లా మెత్తగా ఉంది. ఎంత నెట్టినా అది అంగుళం కూడా కదలట్లేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఆ 12 మంది జాలర్ల శక్తి చాలలేదు. ఎండ నడినెత్తి మీదకొచ్చింది. అంతా అలసిపోయారు. ఇక లాభం లేదురా, మన వల్ల కాదా. పొద్దుకూగినాక దురా వేయించి అందరం కలిసి వచ్చే దీన్ని సముద్రంలోకి నెట్టేద్దాం. అంతకంటే మనమేం చేయలేం అన్నాడు పెదకాపు. అందరూ తలలూపారు. జాలర్లు జాలికల వారు. తమకు గంగానమ్మ అశేషమైన చేపల్ని ప్రసాదించింది. జీవనోపాధికి వాటిని అమ్ముకుంటారు. ఆహారానికి వాటినే పట్టుకొని తింటారు. తాము శత్రువులుగా భావించే ఇతరత్రా విషపు జలచరాలు వలల్లో పడితే వాటిని గట్టును పడేసి చంపేస్తారు. అంతే తప్ప ఇతర సముద్ర జీవుల జోలికి పోనే పోరు. అందుకే ఈ సముద్ర జీవి తిమింగళాన్ని బ్రతికించాలనుకున్నారు. అందరూ తిరిగి పడవలెక్కారు. ఒరే రామస్వామి, మీ పడవలోళ్ళంతా ఇళ్ళే గవలపాళెం పెదకాపుకు ఇసయమంతా చెప్పండి. ఏటకెళ్ళిన బెస్తలంతా సాయంత్రం రాగానే ఆపే రాత్రికి కూడు తిని గడ్డపారలు కొయ్యలు తాళ్లు తీసుకుని ఇడికి రమ్మన్నానని చెప్పు. మీరు అక్కడే ఉండి మీ సుట్టాళ్ళలో కూళ్ళు తిని అందరినీ తీసుకొని వచ్చేయండి. నేను కూడా రేత్రికి మన ఊరోళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తా అన్నాడు పెదకాపు. ఆ పడవలో వాళ్ళు అలాగే అన్నట్లు తలలూపారు. రొయ్యలపాళెం రాగానే 3 పడవలు తీరానికి చేరితే ఒక పడవ మాత్రం పెదకాపు ఆజ్ఞానుసారం గవలపాళెం సాగిపోయింది. అవి వెన్నెల రాత్రులు. రాత్రి 10 గంటలకల్లా అందరూ తిమింగళం ఉండే స్థలానికి వచ్చి చేరారు. అంత పెద్ద తిమింగళాన్ని చూసినోళ్లు నోళ్లు వెళ్లబెట్టారు. తమ పూర్వీకులు కూడా చూసుండరని వాళ్ల నమ్మకం. తమ ముందుతరం వాళ్లు కూడా చూస్తారన్న నమ్మకం కూడా లేదు. అందరూ తమ దగ్గరున్న వస్తు సామాగ్రిని కింద పెట్టారు. వెన్నెల ఉన్నా తాము తెచ్చిన దివిటీలను వెలిగించారు. వెలుతురులో దాని చుట్టూ తిరిగి చూశారు. తిమింగళం కష్టంగా గాలి పీలుస్తూ వదులుతూ బుసలు కొడుతూనే ఉంది. తోక ఆడిస్తూనే ఉంది. అందరూ కలిసి తిమింగళాన్ని నెట్టారు. దాన్ని కదిలించగలిగారే కానీ దాన్ని బోర్లా తిప్పేందుకు శక్తి చాలట్లేదు. దగ్గరకు పోయి తొంగి చూస్తున్న వాళ్ళు గమ్మునుండకుండా 10 అడుగుల ఎత్తు 15 అడుగుల పొడవుతో పెద్ద విసనకరలా ఉన్న దాని తోకను పట్టుకుని నిమిరారు. ఆ కొత్త స్పర్శకు అది తోకతో అటు ఇటు జాడించింది. ఆ విసురుకు అటు నలుగురు ఇటు నలుగురు గంగమ్మ తల్ల అని అరుస్తూ ఇసుకలో వెళ్ళకిలా పడిపోయారు.
1: నాయళ్ళారా, దాని తోక జోలికి ఎందుకు పోయారా? అది ఇసుకలో కూరుకొని కదల్లేదనే గానే దాని ఒంట్లో బోళ్లంత శక్తి ఉందిరా. దాని పొట్టరెక్కల దగ్గరికి కూడా పోవాకండి. రెక్కల మధ్యన పెట్టి నలిపి సంపద్ది. అట్టాగే దాని నోటి దగ్గర కూడా పోవాకండి, మింగేసిద్ది. మనం వచ్చిన పనేందే, ఎట్టాగైనా దాన్ని నీళ్లలోకి నెట్టాలా. ఆ పని చూడండి ముందు
0: అంటూ అరిచాడు పెదకాపు. తరువాత వాళ్లకొక ఉపాయం చెప్పాడు. కొంతమంది ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కి ఎట్టకేలకు దాని పొట్ట మీద చేరారు. దాదాపు 20 మంది దానిమీద నడిచారు. క్రింద నుంచి విసిరేసిన లావైన తాడును దాని పొట్ట మీదుగా అవతలకు వదిలారు. తరువాత వాటిని పట్టుకొని అవతలకి జారి దిగారు. గడ్డపారలతో దాని వీపుకు ఒకవైపున ఇసుకని త్రవ్వి దూరంగా పడేశారు. రెండవ వైపున దాని వీపు క్రింద గడ్డపారలు కొయ్యలు పెట్టి లేపి తాళ్లను అవతల వైపుకు లాగారు. ఎలాగైతేనేం వెళ్ళకిలా పడి ఉన్న దాన్ని బోర్లా పడేటట్లు చేశారు. అది వీపు మీద సన్నని వెన్ను మీద పడుకుని ఉంది కాబట్టి దాన్ని బోర్లా తిప్పడంలో విజయం సాధించారు జాలర్లు. ఇప్పుడు బోర్లా పడడం వల్ల దాని పొట్ట చదరంగా ఇసుకలో ఆనుకుని స్థిరంగా ఉండిపోయింది. అది సముద్ర జలాలను చేరాలంటే ఇంకా 20 అడుగులు దాన్ని నెట్టాలి. బోర్లా పడ్డ తిమింగళం ఊరుకోలేదు. నీటిలోకి వెళ్లాలన్న ఆతృతతో అది తన శక్తినంతా ఉపయోగించి తోకతోనూ రెక్కలతోనూ ఇసుకను రేపుతూ

చరచ్చ చేస్తోంది. తలతో ఇసుక నేలను బాదింది. ఆవేశపూరితమైన ఈ చర్యకు ఇసుక రేణువులు తిమింగలం కనిపించకుండా అంత ఎత్తున గాలిలోకి లేచాయి. పట్టపు వాళ్ళు, "ఇదేంద్రా సామె, కంప ముంచేట్టుందే" అనుకుంటూ భయపడి అంత దూరం పరిగెత్తారు. కొద్దిసేపటికి తిమింగలం కూడా అలసిపోయి ఊరుకుంది. మళ్ళీ అందరూ ఏకమై అంచెలంచెలుగా దాన్ని సముద్రం నీటిలోకి నెట్టాలనుకున్న వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. తిరిగి దాన్ని వెళ్ళకిలా తిప్పాలని ఎంత ప్రయత్నించినా దాన్ని అంగుళం కూడా కదిలించలేకపోయారు. రాత్రంతా శ్రమించినా అది వాళ్లకు వీలు కాలేదు. అది బలహీనంగా గాలి పీలుస్తూ విడుస్తూ ఉంది.

తెల్లారింది. ఇక లాభం లేదురా, ఇదే సతికిలు పడిపోయిందే. దీన్నే సముద్రంలోకి నెట్టే ఉపాయం రామరెడ్డి స్వామి చెప్పాల్సిందే. ముందు రైలు పాలెం వెళ్దాం పదండి, అక్కడ అందరం ఇంత సర్ది గంజి తాగా తుఫాన్ సీతమ్మ తోటకెళ్దాం అన్నాడు రైలపాలెం పెదకాపు. తిపింగళాన్ని తాకి చేతులు ఒళ్ళు జిగటగా ఉండటంతో తీరంలోని ఇసుక రుద్దుకొని సముద్రంలో స్నానం చేశారంతా. అందరూ తిరిగి పడవల్లో రొయ్యలపాలెం చేరుకున్నారు. రెండు గ్రామాల వాళ్ళు ఒకరికొకరు ఏనాటి నుంచో వియ్యంకులు బంధువులు. ఎవరి చుట్టాలిళ్లలో వాళ్ళు గంజి తాగి ఒక్కో గ్రామం వాళ్ళు 10 మంది చొప్పున వాళ్ల పెదకాపులతో తుఫాను సీతమ్మ తోటకెళ్లారు. వీళ్ళు వెళ్లే సమయానికి సూర్య నమస్కారాలు చేస్తున్నాడు రామరెడ్డి. చొక్కా లేకుండా తెల్లని మల్లు పంచతో తను ఒక సూర్యుడిలా వెలిగిపోతున్న రామిరెడ్డినే చూస్తూ ఆయనకు నమస్కరించి అలాగే ఉండిపోయారు రెండు గ్రామాల కాపులు. రామిరెడ్డి సూర్య నమస్కారాలు పూర్తి చేసి వీళ్ల వైపు తిరిగి, ఏమిటిదే ఉదయాన్నే అందరూ కట్టకట్టుకుని వచ్చారా అని అడిగాడు ఆశ్చర్యంగా. వాళ్ళు ఒకరి తరువాత ఒకరుగా సముద్ర తీరానికి పెద్ద తిమింగిలం ఒకటి కొట్టుకొచ్చిన విషయం, దాన్ని సముద్రంలోకి నెట్టడానికి తాము చేసిన ప్రయత్నం అది విఫలమై ఆయన సలహా కోసం వచ్చామని చెప్పారు. దీనికి ఒకటే మార్గం, రాముడి పాలెం వెళ్ళి సక్కారోళ్ళకి చెబితే వాళ్లే దాని సంగతి చూసుకుంటారు అన్నాడు రామిరెడ్డి. రామిరెడ్డి మాటలకు పెదకాపులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, ముందు నువ్వు ఒకసారి వచ్చి చూడు సామే, సర్కారోళ్ళతో పెట్టుకుంటే శానా ఆలస్యం అవుతాదే, నీకేది ఉపాయం తోసకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు గవలపాలెం పెదకాపు. ఇప్పుడు అది ఏ ఊరు దగ్గరుంది అని అడిగాడు రామిరెడ్డి. అదే మా ఊరికి తూర్పు పక్కన, అరామడ దూరంలో ఉంది సామే, రామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చాడు రొయ్యలపాలెం పెదకాపు. సరే సరే, మీరెళ్ళి అక్కడే ఉండండి, నేను పూజ చేసుకుని కాఫీ తాగా ఇంకొక గంటలో అక్కడికి వచ్చేస్తా అన్నాడు రామిరెడ్డి. అందరూ తిమింగిలాన్ని సముద్రంలోకి నెట్టేసినంత ఆనందంగా ఉరుకులు పరుగుల మీద రొయ్యలపాలెం చేరుకున్నారు. మళ్ళీ పడవల్లో తిమింగిలం ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళు చేరిన అరగంటకు రామిరెడ్డి కూడా తీరం వెంట గుర్రం మీద పరుగులు తీస్తూ వచ్చాడు. గుర్రం దిగి తిమింగిలం చుట్టూ తిరిగి చూశాడు. దాని ముఖం మీద ఈగలు వాలుతున్నాయి. అన్ని విధాలుగా దాన్ని పరిశీలించాడు రామిరెడ్డి. తిమింగిలం చచ్చిపోయింది, సముద్రంలోకి నెట్టే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారో, తిరిగి సముద్రం దాన్నే బయటకు నెట్టేస్తుంది కదా అన్నాడు రామిరెడ్డి. చచ్చిపోయిందా అంటూ అందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. దాని ముక్కు మీద వేళ్లు పెట్టి మరీ పరీక్షించారు. అది తీరానికి వచ్చి కూడా 1.5 రోజులు గడిచిపోయింది. ఎప్పుడు నీటిలో ఉంటూ 2 గంటలకోసారి పైకొచ్చి గాలి పీల్చుకుని లోపలికెళ్లే తిమింగళం 1.5 రోజులు నీటి బయట ఉంటే సావదా ఏంటే అన్నాడు రామిరెడ్డి. అందరూ తమ ఆత్మీయులెవరో పోయినట్లు బాధపడ్డారు. ఇక్కడ నుంచి దీన్ని తొలగించాలా, సముద్రపు సేప కాబట్టి 1-2 రోజులున్నా పర్వాలేదు, గానే తర్వాత కుళ్ళిపోద్ది, దీని కంపుకు మీరు మీ పళ్ళల్లో ఉండలేర్రా, అట్లని దీన్ని తొలగించడం మీ వల్ల కాదు, మీరంతా మా తోటలోకి రండి, అర్జీ వ్రాసి రాముడు పాలెం వెళ్ళి సర్కారోళ్ళకి తెలియజేస్తా, ఎలా తొలగించాలో వాళ్లే చూసుకుంటారు అని రామిరెడ్డి తన శ్వేతాశ్వాన్ని ఎక్కి వెనుదిరిగాడు. పొలోమంటూ మళ్ళీ అందరూ తిరిగి రామిరెడ్డి తోటకు వచ్చారు. రామిరెడ్డి అప్పటికే తాను వ్రాసి ఉంచిన అర్జీల మీద ఆ పల్లెవాసుల వేలిముద్రలు తీసుకున్నాడు. తర్వాత గుర్రమెక్కి రాముడుపాలెం వెళ్ళాడు. తహసీల్దారుకు పోలీస్ ఇన్స్పెక్టర్కు విషయం వివరించి అర్జీలిచ్చారు. అతను పోలీస్ స్టేషన్ నుంచి బయటకొస్తుండగా వార్తల కోసం అలవాటుగా అక్కడికి వస్తున్న విలేకరులు గుర్రం మీదున్న రామిరెడ్డిని విచిత్రంగా చూసి విషయమేమిటని అడిగారు.

గుర్రం దిగిన రామరెడ్డి విషయం సవిస్తరంగా చెప్పాడు. వాళ్ళు తెగ ఆనందపడిపోయారు. ఇదే సెన్సేషన్ వార్త వారం రోజులకు వార్తలకు దిగుల్లేదు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లడం మాని స్కూటర్ల మీద, బైకుల మీద సముద్రం తీరం వైపు ఆగమేఘాల మీద బయలుదేరారు. ఆ రోజంతా రొయ్యలపాలెం, గవ్వలపాలెంలోని ఆడ, మగ, పిల్ల, జెల్ల అంతా తిమింగళం చుట్టూ ఉన్నారు. గబగబా వచ్చిన పత్రికా విలేకరులు, వారి ఫోటోగ్రాఫర్లు తిమింగళాన్ని రకరకాల కోణాల్లో ఫోటోలు తీశారు. అంతేగాక బెస్తవాళ్లను తిమింగళం చుట్టూ నిలబెట్టి దాని పైన ఎక్కించి కూడా ఫోటోలు తీశారు. మరుసటి రోజు ఫోటోలతో సహా దినపత్రికలలో ఈ వార్త వచ్చేసరికి ఇతర గ్రామాల, పట్టణ ప్రాంతాల ప్రజలు తమ దినసరి పనులను పక్కన పెట్టి మరీ సముద్రం ఒడ్డుకు ఉత్సాహంగా బయలుదేరారు. ఇన్స్పెక్టరు, తహసీల్దారు, మున్సిపల్ సిబ్బందితో కలిసి ఓ 10 మంది కూలీలతో మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నారు. గొడ్డళ్ళు, కత్తులతో వచ్చిన ఆ కూలీలు ఎంత నరికినా ఆ సాయంత్రానికి దాని తోకను కూడా తొలగించలేకపోయారు. అంతా చూస్తున్న రామిరెడ్డి, వీళ్ళ వల్ల కాదు సార్, మీరు బెస్తవాళ్లకు ప్రభుత్వం ద్వారా రోజు కూలీ ఇప్పిస్తే ఈ పని అంకిత భావంతో పూర్తి చేస్తారు, వాళ్లకు ఆయుధాలు కూడా మీరే సప్లై చేయాలా అన్నాడు రామిరెడ్డి. అందుకు తహసీల్దారు అంగీకరించాడు. రామిరెడ్డి సూచనలతో జాలర్లు కూడా హర్షాతిరేకంతో ఆ పనికి ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే అధికారులు బోలెడన్ని గొడ్డళ్ళు, కత్తులు, బుట్టలు, తట్టలతో, పనివాళ్లతో లారీలో వచ్చేశారు. ఎదురు చూస్తున్న బెస్తవాళ్లు ఆయుధాలు చేతికి తీసుకుని తిమింగళం పార్థివ దేహాన్ని నరకడం మొదలుపెట్టారు. పేపర్లో న్యూస్ చూసి విశాఖపట్నం నుంచి మెరైన్ ఇంజనీర్లు, వారికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వచ్చారు. విశాఖపట్నం నుంచి వచ్చిన మెరైన్ ఇంజనీర్లు, సముద్ర శాస్త్రవేత్తలు హెలికాప్టర్లలో అక్కడ దిగారు. తిమింగళాన్ని పరిశీలించి దాని తల తమకు స్వాధీనం చేయమని, అందులో విలువైన చమురు ఉందని, మిగతా శరీరాన్ని తొలగించడానికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని కలెక్టర్తో మాట్లాడి అదే విధంగా అనుమతి తీసుకున్నారు. తిమింగళాల పొడవులో 4వ వంతు తల ఉంటుంది. ఇక్కడ దాని తలభాగం 10 అడుగుల పొడవున 15 అడుగుల ఎత్తులో ఉంది. మెరైన్ ఇంజనీర్లు జాగ్రత్తగా దాని తల మీదకు ఎక్కి చేతికి గ్లౌజ్ తొడుక్కున్నారు. తల మీద తమ దగ్గరున్న రంగుతో కొన్ని గుర్తులు పెట్టారు. చేతుల్లోకి ఎలక్ట్రిక్ రంపాలు తీసుకున్నారు. క్రింద బ్యాటరీ మోటార్ స్విచ్ వేయగానే రంపాలు తిరగడం మొదలైంది. మొదట పెట్టిన గుర్తుల ప్రకారం దాని తల మీద కోయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి 3 అడుగుల వైశాల్యంలో గుంట చేశారు. సన్నని వీణతంత్రులులాగా అల్లుకొని ఉన్న దాని సన్నని నరాల లోపలి భాగానికి ప్లాస్టిక్ పైపు దించారు. దాని అవతల కొన అప్పటికే తెచ్చిపెట్టి ఉన్న ట్యాంకర్ మూతిలోకి దించారు. బ్యాటరీ స్విచ్ వేయగానే తిమింగళం తలలో నుంచి నూనె రావడం మొదలైంది. కొద్దిసేపటికి ఆ ట్యాంకరు నిండగానే మరో ట్యాంకరు, ఇలా 3 ట్యాంకర్లు నిండి 4వ ట్యాంకరు 3 వంతుల వరకు వచ్చింది. దాంతో తిమింగళం తలలోని ఆయిల్ అయిపోయింది. ఇక తిమింగళం తలలోని మాంసాన్ని కూడా తొలగించవచ్చని చెప్పారు మెరైన్ ఇంజనీర్లు, సముద్ర శాస్త్రవేత్తలు. ఈరోజు ఈ దృశ్యం చూడ్డానికి వచ్చే జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసుల వల్ల కాలేదు. బెస్తవాళ్లు కొందరు తిమింగళం శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికేస్తుంటే మరికొందరు వాటిని బుట్టల్లో, తట్టల్లో పెట్టుకుని దూరంగా పడేసి వస్తున్నారు. ఆకాశంలో తిరిగే గ్రద్దలు, భారువాలు, ఇతర సముద్రపు పక్షులు తిమింగళం శరీర ఖండాలను ముక్కుతో పట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాయి. సాయంత్రానికి తిమింగళం 3 వంతుల శరీరాన్ని తొలగించారు. ప్రక్కరోజు సాయంత్రానికి తిమింగళం శరీరం పూర్తిగా తొలగించబడింది. ఇక మిగిలింది అస్థిపంజరమే. వారం తరువాత అధికారుల లాంఛనాలు పూర్తయి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ తిమింగళం అస్థిపంజరాన్ని విశాఖపట్నం మ్యూజియం అధికారులకు స్వాధీనం చేశాడు జిల్లా కలెక్టరు. దానికేవో ప్రత్యేక రసాయనాలు పూసి 100 చక్రాల ప్రత్యేకమైన లారీలో దాన్ని చేర్చి నెమ్మదిగా అక్కడి నుంచి తీసుకుపోయారు మ్యూజియం అధికారులు. రామచంద్రయ్య ఆశ్రమం లాంటి తన కుటీరం ఎదురుగా ఉన్న సముద్రంలో మోకాల లోతులో దిగి సముద్రం నీళ్లతో తిమింగళం ఆత్మ శాంతించాలని తర్పణం వదిలాడు.

0: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన తిరగబడిన తిమింగళం కథ విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.
4: ఆకాశవాణి సింహపురి FM 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి FM లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో
1: ప్రసారమవుతుంది.
2: चाहे प्रेशर कुकर हो या बच्चों के खिलौने, ISI मार्क देखकर ही खरीदें, क्योंकि BIS ISI मार्क मतलब सुरक्षा की गारंटी. जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
1: हॉलमार्क का निशान देखकर ही आभूषण ले, क्योंकि BIS हॉलमार्क मतलब गुणवत्ता की गारंटी. जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: On the eve of Independence Day, you were listening to Honorable President of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: एमआरपी यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకొని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం విన్నారు. ఇప్పుడొక దేశభక్తి గేయం విందాం. పరదేశి ఈ చిత్రం నుంచి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని టంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత

0: వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు సగటు ప్రపంచ వృద్ది రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్టపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తుందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తుందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం అంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహాన్ని నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ది చేసిందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है. गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं. विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं. हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है.
0: ఏక్ పేడ్ మాకే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలే సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఈకో సిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం, వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ పార్వ గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం

0: ముప్పై సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి రెండు రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లా గణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, వినూత్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ పరవ గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044415, 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మనకు వచ్చిన వాట్సాప్ మెసేజెస్ చదివే ముందుగా ప్రకటన విందాం. మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం
2: శెట్టి సూరిబాబు, అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

0: మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. మరొక వాట్సాప్ మెసేజ్ చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరూ ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం ఒక పాటను విందాం.
1: ఆకాశం గుండెల్లో అగ్నిక

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పూర్ణ వెంకటేశం, శివకోటి శేఖర్, మా ఆవిడ కలెక్టర్ ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి పాట వినే ముందుగా వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు రోజా చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరారు. కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. ఇంకా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య, కుమారి మౌనిక, సంపూర్ణమ్మ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు. కోనసీమ జిల్లా మోరిపోలం గ్రామం నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, పిఎస్ అఖిల్ వర్మ, పివిఎస్ అర్జున్ వర్మ. ఇంకా బుచ్చి నుంచి బాలు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయేష. కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ వెంకటేష్, ఎస్ బాబు, భువన్ రామ్, జస్విత్, శ్రీరామ్ వీరు పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా చివరిగా సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం.

0: మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి ఇరిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. వార్తల వివరాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కొద్దిసేపటి క్రితం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, జాతీయ భద్రతా పునాదులను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు 2030లో కొన్నిటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. జాతీయ ప్రయోజనమే భారత విదేశాంగ విధానానికి పునాది అని, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనేవి ఆ విధానానికి మూల స్తంభాలని వివరించారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అలాగే తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవితను రాష్ట్రపతి తన ప్రసంగంలో ఉటంకించారు.
1: గుర్జాడా అప్పారావు నే ఆపనే ఏ గీతమే కహా హై, దేశ్ మున్ను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఇన్ పక్తియో కా భావ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్, దేశ్ కా అర్థ్ కేవల్ మిట్టి హి నహీ హై, దేశ్ కా అర్థ్ సమస్త జన సముదాయ్ హై. ముజే విశ్వాస్ హై కి సమాజ్ కి భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గాంవ్ గాంవ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ్, సుఖీ ఔర్ సమృద్ధ్ బనేంగే.
0: దేశం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ గత తరాల వారి త్యాగాల వల్ల లభించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విభజన విభీషక స్మృతి దివస్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సమగ్రతను కాపాడటం, ఆ త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ విభజన అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. విభజనతో అనేక మంది నిరాశ్రయులయ్యారని, ప్రియమైన వారిని కోల్పోయారని, అపారమైన బాధను అనుభవించారని వివరించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆనాటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నివాళి అర్పించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ సేవలకు చెందిన 1057 మందికి కేంద్ర ప్రభుత్వం 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నివారించడంలో లేదా నేరస్తులను పట్టుకోవడంలో ప్రదర్శించిన విశేషమైన ప్రదర్శనకు శౌర్య పథకాన్ని ప్రదానం చేస్తారు. ఇందులో 272 పోలీస్ సిబ్బందికి, 29 అగ్నిమాపక సేవా సిబ్బందికి కేటాయించారు. మొత్తం 301 శౌర్య పథకాలలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూ కాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి అందజేస్తున్నారు. అలాగే 92 విశిష్ట సేవా పథకాలను, 664 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ను ప్రకటించారు. విమానయానం వంటి ఆకాంక్షిత రంగాలకు ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో అవసరమైనంత సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనికి కారణం ప్రతిపక్షాల అంతరాయాల మధ్య వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడమే అని ఆయన సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. పౌర విమానయాన రంగానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. 2013 సంవత్సరం వర్షాకాల సమావేశాల్లో తీసుకున్న 14 ప్రశ్నలతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ దళాల ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ద్వారా ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గత 12 ఏళ్లలో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి గత దశాబ్ద కాలంగా 4 రెట్లు పెరిగిందని, భారత్ ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగానూ రక్షణ ఎగుమతిదారుగా అభివృద్ది చెందుతోందన్నారు. రక్షణ దళాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడంపై, దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
2: हमारे प्रयासों ने रक्षा उत्पादन को नई दिशा दी है. हमारा घरेलू रक्षा उत्पादन जो 2014 तक मात्र 46,000 करोड़ रुपए हुआ करता था, वो वित्त वर्ष 2025-26 में रिकॉर्ड 1,78,000

0: करोड़ रुपए पर पहुंच गया है। 2013-14 में 686 करोड़ रुपए का डिफेंस एक्सपोर्ट, आज वित्त वर्ष 2025-26 में 38,424 करोड़ रुपए तक पहुंच गया है और हमारे डिफेंस प्रोडक्ट्स 80 से अधिक देशों में एक्सपोर्ट हो रहे हैं।
1: సద్భావనా పరస్పర గౌరవం విశ్వాసం భారత్ వియత్నాంల మధ్య సంబంధాలకు బలమైన పునాది అని వియత్నాంలోని భారత రాయబారి షెరింగ్ డబ్ల్యూ షెర్పా అన్నారు. భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఈ విషయాన్ని ఒక వియత్నమీస్ ఆంగ్ల దినపత్రికలో రాశారు. ఈ సాంప్రదాయం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి కీలకంగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి నాగరికత సంబంధాలు, బౌద్ధ మతం, చరిత్ర, సంస్కృతిలో పాతుకుపోయిన భారత్ వియత్నాం సంబంధాల పరిణామం అసాధారణమైందిగా అభివర్ణించారు. వసుదైవ కుటుంబకం అనే స్ఫూర్తితో అభివృద్ధికి భారతదేశం అనుసరిస్తున్న ప్రజల కేంద్రీకృత విధానం ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడాలనే దాని నిబద్ధత గొప్పవని షెర్పా పేర్కొన్నారు. 2027 జనాభా గణన కోసం రూపొందించిన గృహ షెడ్యూల్ ప్రశ్నావళిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నోటిఫై చేసింది. తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, పని ప్రదేశానికి ప్రయాణం, మతం, కులం వంటి 40 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. జనాభా గణన అనేది పరిపాలనకు ఒక కీలకమైన సాధనంగా నిలుస్తుంది. ఇది రాబోయే దశాబ్దానికి భారతదేశ అభివృద్ధి ప్రణాళికకు పునాది వేస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవాలను వీక్షించేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుండి పీఎం విశ్వకర్మ పథకం కింద 100 మంది లబ్దిదారులను ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ లబ్దిదారులు పీఎం విశ్వకర్మ పథకం కింద ఉన్న 18 సాంప్రదాయ వృత్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వీరిలో దర్జీ, వడ్రంగి, కంసాలి, కమ్మరి, తాళాల తయారీదారులు వంటి వారు ఉన్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరికి గుర్తింపుగా జ్ఞాపికలను అందజేస్తారని, అనంతరం వారు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమవుతారని పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవాలలో పీఎం విశ్వకర్మ లబ్దిదారుల భాగస్వామ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల వారు అందించిన అమూల్యమైన సేవకు లభించిన గుర్తింపు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరారీలో ఉన్న డ్రగ్ కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో ఇది ఒక కొత్త మైలురాయని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీశక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్రం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్ధగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047 మన స్వాతంత్ర్య శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్రం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యత శిల్పి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్య అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్ధమైన న్యాయాన్ని సమానంగా

పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలపైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో 50%కి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్ధతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2x ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ది బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్ లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం

అన్నాడు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 2/3 మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలా మంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకిత భావాన్ని గుర్తించిన ప్రపంచ స్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల సమృద్ధివంతమైన భవిష్యత్తు పైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ ప్రాథమిక స్థాయి నుంచి

0: జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి, వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత 7 ఏళ్లది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ 7 ఏళ్లది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే, మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని, వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులరా, ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి ఆకాశవాణి సప్త స్వరాలు కలిస్తే

విపరీతమవుతుంది. సప్తవర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాం.

స్వరము సంగమమై మనస్వరంగా అవతరించి ఎందే స్వరవం నింగలుడే స్వరగం.

0: భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి హరికథా కార్యక్రమంలో భక్త అంబరీష హరికథా గానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథా గానం.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలు. ఈనాటి సత్కథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భ సుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

0: மைனய சொம்முனிலும் குணம் பரீஷு
1: ృతయుగంలో ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా

మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలను. నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగానే అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకొని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరుచుకుని మునుల సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వశ్చర కాలం ఆ యొక్క వ్రతం పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత

ఇలా ద్వాదశీ వ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాజక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్టాగరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మథనం కొనసాగించాడు. ఇటు చూస్తే ద్వాదశీ వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు, అలాని పరగడుపున వ్రతపారణ పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళన్నారు ముక్తకంఠంతో, నాయనా,

అతిథి రాక కోసం ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అని విధాన సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గులల్లా భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయే అంబరీష, ఓ అరే దూరాత్మా,

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్నవారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమ కృండీల దీర్ఘ శరీరం.

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామి,

పరంధామ, నా ద్వాదశీ వ్రత పారణ ముగిసిన పిదప నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చెంత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాలముంచినా నీటముంచినా నీదే భారం, నేను నిమిత్త మాత్రుండి. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మవని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు, అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్రజ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను మిన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధన గిరికి మొరుక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధన గిరికి మొరక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నాను. ఆ మహాప్రళయం ఎలా ఉంది

ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునది లేక ఆ నందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్ళగలను? నేను ఆయన ప్రియ స్నేహితుండి మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణ భయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి నీవు, చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా?

ఎంత ప్రమాదానికి కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్ను మిన్నో గానక ఈనాడు ప్రాణభయంతో వణికిపోతున్నావు. నేను నీలాగే హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి హిన్నుడనయ్యాడు. అది ఎలాగందువ? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కానీ నా గర్వాన్ని పటాపంచల చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారి నెలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్నవదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

ஈஸ்வர பரமேஸ்வர கைலாச நிவாசி உமாமகேஸ்வர நந்திவாகன நாகாபரண அண்டூ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస, ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరిచేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయన అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతించగా నేను గర్వంతో ఆనాడు ఆడుదానివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను మీసం మెలేశాను. అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకరా, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ నా పాఠం. పైగా మీసం మెలేసి పౌరుష వాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవి, సగము మాత్రమే మగవాడవైన నీవు మీసం మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవి, మీసము దువ్వి, మీసము దువ్వి.

అని పలికి వనజాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకనొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరి లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆవనిన్ వసంత లక్ష్మి ఆవహించరా, ఆవనిన్ వసంత లక్ష్మి ఆవ

అటువంటి సుందర నందనోద్యాన వనమధ్యంబున చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా అపరంజి బొమ్మలా ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది ఆ త్రిజగన్మోహన సుందరి లలామ.

ఇలా గానం చేస్తున్న ఆ రమణీ లలామను చూసి శంకరుడు ఆశ్చర్య చకితుడై, ఆహా, ఏమి ఈమె సోయగం! యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారులు చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాళ్ళ బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

ఆమె అందచందాలు ఒక్కొక్కటిగా వర్ణిస్తూ నేను మాట్లాడుతూ ఉండగా, దూర్వాస ఏం జరిగిందో తెలుసా? అనుచునే బల్కుచుండ క్రొవ్వాడి వాల్చూపు గాలమునందగులు కొన్న నా మనోవీరంబుల్ జప్పునం పైకి లాగి తన మిటారంపు గబ్బి గుబ్బ చెక్క వలకం విండునర్చి జారిపోనీయనట్లయారంబుగా పయ్యద సర్ది క్రియాశూన్యుండ చాలు చాలు నీ మాటల సరసమని ఎగతాళి చేయు గమరికం కీల్చడు కుచ్చుల్ దూగాడ నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరచి సరిసరి జగద్గురుండ ఇది ఆని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం జట్టలంజరించి బాగుబాగు నిక్కముగ నిండు మగవాడవైనదను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగ మూల దాటి పరివిడుచు నిన్గూడక మానరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబు రెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం బరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండెనేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యం గబలించి మదిల్చి మిల్చి భూతపతినయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్రకందలంచి మిక్కిలి భయంబును రాళ్ళప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులనక ఇట్టి కుసుమ కోమలు ఎట్లు నన్ను అతిక్రమించి పరిగెత్తుచున్నది దేవాయయోయని ఆశ్చర్యము ముప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తాదూరమగుచు తుదకు వేల్పు సానులు కొల్వనిండ కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యోసోదరీ పరికిల్తు ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నీ కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్.

అంత పరమశివుణ్ణు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగిన వాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడ తప్ప అన్యులు అనర్హులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు.

దేవాదిదేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరుల సురటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాసహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదారవిందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామి, తుచ్చ బుద్ధిని భక్తుని దూరి వెంట తెచ్చుకొల్టిని పెళ్ళు.

పరిటా తెచ్చుకొల్టిని పెండొచ్చు దేవా దేవా. చచ్చిపోవుచున్నాడనయ్యా చచ్చిపోవుచున్నాడనయ్యా.

మహాపరాధానికి ఒడిగట్టానయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నారు. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లీలా మానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పళ్ళల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన, నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

అలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారాయణ కృత్తమల సదన భవతరణ, జయ జయ నారాయణ కృత్తమల సదన భవతరణ.

అలా ప్రసన్న హృదయుడై స్వామిని మనసార కీర్తించాడు. ఈ కథాసుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి సర్వసుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆదిదంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

అనుచును తీయంతు నిన్ను నేనను దినంబు అనుచును తీయంతు నిన్ను నేనను దినంబు

0: स्वस्ति।
1: మీరింతవరకు భక్త అంబరీష హరికథాగానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. ఈనాటి హరికథా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.